నిషంగిన ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగినే నమో నమో నిషంగిన ఇషు ధిమతే నిషంగిన ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగినే నిషంగి

நமஹ. வேத சரஸ்வதித்தோ தீபிஸ்துன வேதிக, தான் முந்து சௌஹதயமேனட்டுவண்டி சிவசப உன்னதி. இலாண்டி சபல ரோஜுன ருத்ர நமக வைபவ கிரந்தம் ஆவிஷ்கரிம்பபடிந்தி. தானுதோ பாட்டு ஏஷதர்ம சனாதன அனு மரியுக கிரந்தம் கூட ஆவிஷ்கரிச்சம் ஜரிந்தது. வீட்டு நேபத்யாலு இக்கட விவரிச்சுக்கிட்டு வீட்டு பிரயோஜனாலு கூட செப்படம் ஜருகுதுంది. இப்படி ருத்ரம் குறிஞ்சி இவி ராயடம் வெனக சுமாரு ஒரு பாதிக்கேள்ள தபஸ்ஸுன்னதனி மாத்திரம் சவினியங்க மனவு சேசுக்குன்னா. பிரதானங்க ఈ రుద్రానికి సంబంధించిన విజ్ఞానాన్ని సంస్కారాన్ని పంచాక్షరి మంత్రోపదేశంతో పాటు నాకు అనుగ్రహించిన వారు మా నాన్నగారు బ్రహ్మశ్రీ సామవేదన రామ్మూర్తి శర్మ గారు. ఆ తర్వాత అభినవ శంకరుల రుద్రభాష్యాన్ని నేను చదివాను. ఆ చదువుతున్నప్పుడు ఒక్కొక్క మంత్రం దానికి అర్థం చూస్తూ ఉంటే తండ్రి గురువు ఒకరే నాకు, వారి ద్వారా నాకు సంక్రమించినటువంటి శివభక్తి చేత ఒక్కొక్క మంత్రం కలిగించిన భావన నొక్కొక్క గాఢమైన అనుభూతిలోకి తీసుకువెళ్ళింది. ఆ అనుభూతిలో నేను కొన్ని కీర్తనలు కూడా రాయడం జరిగింది. శివపదంలోనే రుద్రభాష్యాలు కీర్తనలుగా చాలా రాసుకున్నాను అప్పట్లో. ఆ తర్వాత క్రమంగా అప్పుడు ఇంకా నేను ప్రవచనాల్లోకి రాలేదు. కేవలం ఇప్పుడు ప్రవచనాలతో ఏ విజ్ఞానాన్ని అయితే చెప్తూ ఉన్నానో ఆ విజ్ఞానం నా తారణ కోసం గురువుల ద్వారా తెలుసుకునేది మాత్రమే అది. అందుకు నేను తెలుసుకోవడం కోసమని అభినవ శంకర భాష్యం చదివితే కలిగిన ఆనందమే కాకుండా ఇంకా ఎన్నెన్ని భాష్యాలు ఉన్నాయో అప్పటి నుండి వెతుక్కుంటూ చదవడం మొదలుపెట్టాను. విద్యారణ్యుల భాష్యం, భట్టభాస్కర భాష్యం, ఇత్యాదులు. ఇప్పుడు మూడు భాష్యాలు అయ్యాయి. ముగ్గురు కూడా సంప్రదాయాన్ని అనుసరిస్తూ చక్కగా రచించారు. అయితే ముగ్గురు అభిప్రాయం కూడా ఒకటే, ఎందుకంటే సంప్రదాయం అనేది ఒకటి ఉంది. శాస్త్రానికి అర్థం చెప్పాలి అంటే పాండిత్యంతో పాటు సంప్రదాయ పరిజ్ఞానం చాలా అవసరం. సంప్రదాయ విరుద్ధంగా అర్థం చెప్పరాదు అనేటువంటి ఒక సంస్కారం పెద్దల వద్ద లభించింది గనక ఆ సంప్రదాయపు బద్దులోనే పరిశీలిస్తూ ఉన్న సమయంలో విష్ణుసూరి అనే ఒక మహాత్ముడి యొక్క వ్యాఖ్యానం చూడడం కూడా జరిగింది. ఈ విష్ణుసూరి పూర్తిగా అన్నిటికీ కూడా వేదాంతపరమైన అర్థాన్ని అన్వయించారు. కొన్ని కొన్ని అద్భుతంగా అనిపిస్తే కొన్ని దూరాన్వయాలు అని కూడా అనిపించాయి. ఆ తర్వాత క్రమంగా ఈ రుద్రం గురించి నాకు కలిగిన భావజాలాన్ని మరింత స్పష్టం చేసుకోవడానికి ఉపకరించిన గ్రంథాలు ఏమిటంటే పురాణ సాహిత్యం, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అని మనకు ప్రసిద్ధి చెందిన శాస్త్రవాక్యం ఉన్నది. ఇతిహాసముల ద్వారా, పురాణముల ద్వారా వేదం మరింత వ్యాపకంగా తెలియబడుతున్నది. కనుక వేద విషయమైన రుద్రం అర్థం చేసుకోవాలంటే ఇతిహాస పురాణాలు కావాలి. మరి ఇతిహాస పురాణాలు ఎందుకు పుట్టాయంటే వేదంలో ఉన్న గహనమైన విషయాల్ని సామాన్యుల జీవుల అనుష్ఠానంలోకి తీసుకురావడం కోసం పుట్టాయి. అంటే పురాణము, ఇతిహాసము వేదాన్ని సామాన్యులకు అందివ్వడానికే పుట్టాయి తప్ప వేదం ఏ కొద్ది మంది చేతులు దాచేయాలని ఋషులు అనుకోలేదు. ఇది శవరీయంగా తెలుసుకోండి. అందుకు పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా వేదమే చెప్పబడింది. అయితే వేదం ప్రతి వాక్యం కూడా మనకేదో విజ్ఞానం చెప్పడానికి తయారైనటువంటి కర్తాకర్మ క్రియలతో కూడినటువంటి సెంటెన్సులు కావు. వేద వాక్యములకు మంత్రములు అని పేర్లు. అవి మంత్రము అన్నప్పుడు మంత్రమే దేవతా స్వరూపం గనక దానికి కొన్ని నియమాలు అవసరం, కొన్ని సంస్కారాలు అవసరం. ఆ సంస్కారంలో, ఆ నియమాల్లో ఆ వేదమంత్రాన్ని ఉపయోగించాలి. అధ్యయనం చేయాలన్నా, ప్రయోగించాలన్నా ఆ సంస్కారాలు కావాల్సింది. ఇప్పుడు ఆరోగ్యం మనకు కావాలన్నా ఆపరేషన్ మనం చేసుకోకూడదు, డాక్టర్ గారికి అప్పచెప్పాలి. మన శరీరమే మన ఆరోగ్యమే కనుక నేనే కోసుకుంటానంటే లాభం లేదు. పుస్తకం కూడా చదివానండి అంటే అంతకంటే లాభం లేదు. ఆఖరి పుస్తకం చదివిన డాక్టర్ గారైనా మరో డాక్టర్దే చేయించుకోవాల్సిందే. అందుకు ఈ మంత్రప్రయోగం కావాలి అంటే మాత్రం దాన్ని అధ్యయనం చేసినటువంటి సంస్కార సంపన్నుల చేత వినియోగింపజేసుకుని మనం దాని క్రియారూపంగా కర్మలో వినియోగించుకుని ఫలితం పొందవచ్చు. కానీ మంత్రం ద్వారా మనకు అందుతున్న ఈశ్వర జ్ఞానం, తద్వారా మనకు కలగవలసిన ఈశ్వర భక్తి, ఈశ్వరుడు అంటే ఏంటో తెలియాలి, ఆయనపై భక్తి కలగాలి, ఆ భక్తి వల్ల ఈశ్వరుడే మనకి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వాలి. మూడు, ముందు ఈశ్వరుడు అంటే తెలుసుకోవడం, తెలిసిన ఆయనపై ప్రేమ పెంచుకుని భక్తి కలగడం, దానివల్ల క్రమంగా పరమేశ్వరుడే అనుగ్రహించి మనకి తనని తాను ఇవ్వడం, ఇది కైవల్యం. ఈ మూడు ఒక క్రమం. అందుకు ముందు ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకోవడం కోసమని, భక్తి కలగడం కోసమని ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయనే దానికి ఈ భాష్యాలకు తోడు పురాణ సాహిత్యాన్ని కూడా తీసుకుని సంప్రదాయాన్ని దాటకుండా ప్రవచనాలు చెప్పే అవకాశం కూడా ఈశ్వరుడే కల్పించాడు. అవకాశం అన్నానే తప్ప నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళలేదు. చిత్రం ఏంటంటే నేను పత్రికా రంగంలో పనిచేస్తున్నప్పుడు విజయవాడలో మొట్టమొదటిగా నా ప్రవచనాలు కొన్ని ఇవ్వడం జరిగింది. అందులో అగ్నిభట్టార్కుడు గురించి వేదము పురాణము ఏం చెప్పిందో ఒక 4 రోజులు ప్రవచనం చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ప్రవచనాలు
మీరు చెప్తే మేము వింటామని కొందరు అనడం వల్ల ప్రవచనాలు చెప్తూ ఉన్నాం. ఆ సమయంలో నేను మద్రాసులో చేరి చలనచిత్ర గీతాలు రచిస్తున్న సమయంలోనే నేను రుద్రాధ్యాయం చదువుకున్నా. ప్రతి నెలా కూడా మహన్యాస అయితే ఏకాదశి రుద్రాభిషేకం చేయడం ఒక అలవాటు. ఆ సమయంలో పండితులను పిలిపించి వాళ్ళ చేత రుద్రం చేయిస్తూ ఉంటే మధ్య మధ్యలో వాళ్ళు చర్చ చేస్తున్నప్పుడు ఆ మంత్రాలకి అర్థాలు కూడా నాకు తెలిసింది చెప్తూ ఉంటే, ఒకసారి ఒక వేదసభకి ఒక మహాసాంగస్వాధ్యాయ భాస్కరుని పిలిచారు వాళ్ళు. ఏ కారణం చేతను వారు రాలేదు. హఠాత్తుగా నాకు ఫోన్ చేసి సభకు అందరూ వస్తున్నారు, మీరు వచ్చి వేద విషయం ఏదైనా చెప్పాలన్నారు. నాకు వణుకు పుట్టింది. కానీ శివుడి మీద నమ్మకంతో వెళ్ళి మొట్టమొదటిగా నేను చెప్పింది రుద్రభాష్యం మీద ఉపన్యాసం చెన్నైలో చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా వేద విషయం చెప్పడానికి దమ్మేమిటి, భయం వేసింది నాకు. కానీ అప్పుడు నాకు కంచి పీఠానికి చెందినటువంటి ఒక మహాత్ముడు ఒక ఆశీర్వచనం చేశాడు, శాస్త్రాన్ని నమ్ముకున్నావు కనుక నీకు భయం లేదన్నాడు. ఒక్కటే, శివుణ్ణి నమ్ముకున్నావు శాస్త్రాన్ని నమ్ముకున్నావు కనుక శాస్త్రపు పరిధి దాటకుండా మాట్లాడన్నారు. అది మొట్టమొదటి జరిగింది. ఆ సభకొచ్చి విన్న వాళ్ళల్లో కొంతమంది నా చేత రామాయణం 9 రోజులు చెప్పించారు. అక్కడి నుంచి ఇదిగో మీ అందరికీ తెలిసి ప్రవచన జీవితం మొదలైంది. కనుక రుద్రమే నాకు శ్రీకారం చుట్టింది అని చెప్పుకోవలసింది. అక్కడి నుంచి తర్వాత రుద్రం నేను ఒక రోజు 2 రోజులు కాకుండా 11 రోజులు 9 రోజులు ఇలాగ సుమారు ఇప్పటికీ 6-7 ఉపన్యాసాలు వివిధ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. అందులో 11 రోజులు కాశీక్షేత్రంలో దీక్షగా సమయ నియమం కూడా లేకుండా దీన్ని చెప్పడం జరిగింది ప్రవచనం. అయితే ప్రవచనం చెప్పినప్పుడు ఎలా జరుగుతుందంటే మంత్రం చెప్పి దానికి అర్థం చెప్పి దానికున్న కాసింత భాష్యం చెప్పడంతో చాలదు. దానికి ఇతరములైన విషయములు కూడా కలుపుతూ అందరికీ శివతత్వం అర్థం కావడం కోసమని ఆ చెప్పేటప్పుడు కొన్ని శాస్త్ర మర్యాదలను అతిక్రమించిన స్వయం స్ఫురణలు కొన్ని కలిగాయి. అంటే అవన్నీ చదివి ఒక దగ్గర రాస్తే మరి నేను పుస్తకం రాయక్కర్లేదు. ఎవరైనా రుద్రం గురించి అడిగితే ఫలానా పుస్తకాలు దొరుకుతాయండి, నేను అక్కడ కొనుక్కున్నాను, మీరు కొనుక్కోండి అంటే చెప్తే మీరు కొనుక్కోగలరు. మళ్ళీ నేను ఎందుకు రాయడం? అందుకే కొందరు అంటారు తీసేసి రాసి తీసేస్తన్నాడని. అలాగే 10 పుస్తకాల్లోంచి తీసి 11వ పుస్తకం రాయడం కాదు ఇప్పుడు చేసిన పని. అది ముందు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అయితే వాటి వేటిని పరిశీలించకుండా ఇష్టానుసారం రాయడం కూడా తప్పే. రెండు ఇక్కడ ఉన్న అందుకే ఏంటంటే వాటిని పరిశీలిస్తూనే వాటికి విరుద్ధం కాని ఒక స్ఫురణను కూడా చెప్పాలి. అంటే నాదైన ఒక భావాన్ని చెప్పాలి. నాదైన భావము అంటే శాస్త్ర విరుద్ధము కాని నాదైన భావం. మళ్ళీ అది కూడా తెలుసుకోవాల్సింది, సంప్రదాయ సమ్మతమైన భావం. ఎందుకంటే నేటి మానవుడికి కూడా, అధునాతన మానవుడు తార్కికంగా ఆలోచించేవాడు, తాత్వికంగా ఆలోచించేవాడు, వాడికి కూడా ఈ రుద్రం యొక్క గొప్పతనం చెప్పాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రవచన రూపంలో చెప్పినప్పుడు అనేకమైన అంశాలు పరిశీలించడం జరిగినది. వాటిని ప్రవచన రూపంలో చెప్తున్నప్పుడు అన్ని చోట్ల చెప్పాను, అందరూ విన్నారు, సీడీలుగా వచ్చాయి. రుద్రం ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు ఈ సీడీలు విని దీని గురించి మాట్లాడుతూ ఇది పుస్తక రూపంలో వస్తే బాగుండండి అని అంటూ ఉన్నారు. నేను వింటూ ఉన్నాను కానీ ఎప్పుడూ పుస్తకం రాయలేదు. ఎందుకంటే పుస్తకం రాయకపోవడానికి ఒక కారణం బద్ధకం అని నేను అన్ను. కానీ ఎన్నో పుస్తకాలు ఉంటూ ఉంటే నేను ఈ బరువు ఎందుకు పెట్టడం అని కొంచెం వెనకేయడం కూడా జరిగింది. కానీ దీన్ని పుస్తకంగా రావాలని గట్టి మొండి పట్టు పెట్టిన వారు ఆంజనేయ శాస్త్రి గారు చెప్తున్నారు. ఆయన మొండి పట్టుదల వల్ల 2 పుస్తకాలు వచ్చి, ఒకటి విష్ణు విద్య, ఇప్పుడు ఇది 2వది. అయితే దీన్ని పుస్తకంగా ఆ విన్నది యథాతథంగా వ్రాసి తీసుకొచ్చారు సోదరి లక్ష్మి గారు. అయితే అప్పుడు మరో సమస్య వచ్చింది. ఇది ప్రవచనం పద్ధతిలోనే ఇద్దాము, ఇస్తే ప్రతి వాళ్ళకి మరింత దగ్గరతనం వస్తుంది. ఒకటి ప్రవచనం యథాతథంగా ఇస్తే మరొక ప్రమాదం ఉంది, విషయం వినేటప్పుడు వేరు ప్రవాహంలో వెళ్ళిపోతుంది కానీ దాన్ని తిరిగి చదివేటప్పుడు చాలా దూరంగా వెళ్ళిపోతూ అనిపిస్తూ ఉంటుంది. కనుక పట్టు ఉండాలి ఒకవైపు, విషయానికి దగ్గరతనము ఉండాలి, దీనితో దాన్ని ఎడిట్ చేసి సంస్కరించి భాషను మార్చుకుని ఒక పద్ధతి చేయడానికి మరో 2 పుస్తకాలు రాసినంత పని అయింది నాకు. అవంతా చేసేటప్పటికీ ఇంత సమయం పట్టింది. ఇంకా దానికి తప్పులు లేకుండా తీసుకురావడంలో పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. అందుకే నాకు తెలిసి ఇంచుమించు దీనిలో తప్పులు లేవు అనుకున్నాకే ముద్రించడం జరిగినది. అలాగే దీన్ని తీసుకురావడం ఇంత కృషి దీని వెనకాల జరిగింది. అయితే ఈ చెప్తున్నప్పుడు, ఈ దిద్దేటప్పుడు, తిరిగి వీటన్నిటిని సవరించేటప్పుడు నేను చేసిందంతా కూడా రుద్రోపాసనే చేశాను భావించాను. ఇక్కడ అదే ఇదంతా రుద్రోపాసన. ఎన్ని మార్లు మననం జరిగింది, ఎన్ని మార్లు భావన జరిగింది, ఎంతవరకు ఇంకించుకున్నాను అనేటువంటిది దీని ద్వారా జరిగింది. అయితే రుద్రం అనేది వేదంలో ఒక భాగం. వేదాన్ని 2 భాగాలుగా చేస్తారు చాలామంది. కర్మ, జ్ఞానము అనే ఈ 2 భాగములు ఉన్నాయి. అంటే కాండద్వయమే చెప్పారు తప్ప కాండత్రయం లేదు అక్కడ. కాండద్వయమే కర్మ, జ్ఞానము. ఉపాసన అనేది ఉన్నదే, అది కోరికల కోసం చేస్తే కర్మభాగంలోకి తీసుకుపోండి, ఆత్మజ్ఞానం కోసం తీసుకెళ్తే జ్ఞానంలోకి సమన్వయించవచ్చు. అందుకు ఉపాసన అటుకు ఇటుకి కూడా ఉంటుంది. కొంతమంది ఉపాసన భక్తి మార్గం అని పొరపాటు పడతారు, కానీ
మూడింట్లోనే భక్తి ఉంటుంది. ఇది వేరే సబ్జెక్ట్, ఇప్పుడు నేను దానికి చెప్పట్లేదు. అయితే పోని ఉపాసన కూడా తీసుకుందాం, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని అందాం. దేని భాగం దానిదే. కర్మకాండకు తీసుకొచ్చి వేదాంతాలను అన్వయించడం కుదరదు, వేదాంతమైన జ్ఞానకాండను తీసుకొచ్చి కర్మకాండను అన్వయించడం కుదరదు. కానీ అన్నిటికీ కుదిరేది ఏదైనా ఉందా? ఎందుకంటే వేదాంతం కూడా వేదం నుంచి వచ్చింది కదా, అది ఎక్కడ పైనుంచి ఎక్కడో వచ్చి పడలేదు, వచ్చి వేదానికి అతుక్కోలేదు, అది వేదంలో భాగమే కదా. మరి అన్నిటికీ సమన్వయించుతూ వేదంలో ఏదైనా భాగం ఉందా అంటే అది సరిగ్గా రుద్ర నమకమే. అటు జ్ఞానానికి, ఇటు కర్మకి, ఇటు ఉపాసనకు కూడా పనికొస్తుంది అని చెప్పారు పెద్దలు, చెప్పారు. అందుకే ఇది ఎక్కడ పెట్టాడంటే వేదానికి గుండెలో పెట్టాడు తీసుకువెళ్ళి. ఆ మాట ఇప్పటికి పెద్దలు సెలవిచ్చారు మీకు. వేద విద్య అన్ని విద్యల్లోకి గొప్పది. మనకున్న అష్టాదశ మహావిద్యల్లో ప్రథమ స్థానం, ప్రధాన స్థానం, అసలు అన్నిటికీ మూలస్థానం కూడా వేదమే. అయితే ఈ వేదంలో మళ్ళీ మధ్యభాగం యజుస్సు చెప్పబడుతున్నది, దానికి మళ్ళీ మధ్యలో రుద్ర నమకం ఉన్నది. కనుకనే రుద్రైకాదశిని ఎలాంటి చోటు పెట్టాడంటే అది అటు కర్మకాండకి, జ్ఞానకాండకి పనికొస్తుంది. పైగా కర్మకాండకి సంబంధించిన విషయాలు ఉపనిషద్ భాగంలో చర్చ చేయరు, కానీ ఉపనిషద్ భాగంలో చర్చ చేసిన కర్మకాండ విషయం మాత్రం రుద్రం మాత్రమే చేశారు. ఉదాహరణకి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అనేక మంత్రాలు రుద్ర మంత్రాలే అక్కడ యథాతథంగా కనబడతాయి. అక్కడితో ఆకుండా మళ్ళీ కైవల్య ఉపనిషత్తు, జాబాల ఉపనిషత్తు ఇత్యాది చోట్ల రుద్రానికి ఉపనిషత్ స్థానం కల్పించారు. ఈ మాటలు విద్యారణ్యులు వారు వేద భాష్యం రాస్తూ రుద్రానికి భాష్యం రాసేటప్పుడు దీనికి ఉపనిషత్ భాగం కూడా ఇది అన్నారు. ఇక్కడ ఇలా ఉంటూ ఉంటే ఉపనిషత్తుకు కూడా ఒప్పుకున్నాం, కర్మకు కూడా ఒప్పుకున్నాం. చిత్రం ఏంటంటే తంత్రశాస్త్రాల్లో రుద్రం గురించి వర్ణించారు. తంత్రశాస్త్రాల్లో రుద్రంలో ఉన్న వివిధ మంత్రాలని ఎలా వాడి ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో చెప్పారు. మొత్తం రుద్రం కలిపి ప్రయోగించవచ్చు, విడివిడిగా ఒక్కొక్క మంత్రం తీసుకుంటే ఒక్కొక్క ప్రయోజనం పొందవచ్చు. ఆ మంత్రానికి ధ్యాన శ్లోకము ఎంత జపించాలి, దానితో హోమం ఎలా చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఆ టెక్నిక్స్ నేను పుస్తకంలో రాయలేదు. అలాంటివన్నీ కూడా గురుముఖత తెలుసుకోవాల్సిందే. ఈ పుస్తకంలో నేను రాసినది కేవలం శివభక్తి కలిగి ఆ శివుని గురించి ఇంకా తెలుసుకోవాలి, దానికి రుద్రం ఎలా సహకరిస్తుంది అనే జిజ్ఞాస కలిగిన నాలాంటి సామాన్యుల కోసం రాసుకున్న పుస్తకం ఇది ఇక్కడ. అందుకే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలగాలంటే ఓహో శివుడంటే ఇదా అని ఒక్క ఆనందం కలగాలి. పైగా ఇంకొక ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది, ఇది చదువుతూ ఉండడమే రుద్రపారాయణ చేసినంత ఫలితం రావాలి అని తప్పని జరిగింది. ఎందుకంటే మీరు భావనాత్మకంగా దానితో అనుసంధానింపబడుతూ ఉంటారు. పైగా రుద్రం చెప్తున్న విషయం ఏంటంటే సృష్టిలో అనుభవించేటువంటి నీ సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఈశ్వర ప్రసాదాలే. ఈశ్వర ప్రసాదాలు నువ్వు అనుకుంటూ ఉంటే ఆ ఈశ్వర ప్రసాదాలు క్రమంగా ఈశ్వర స్వరూపాలే అని జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే నేను చూస్తున్నవన్నీ ఈశ్వర స్వరూపాలు అని ఇంతవరకు అనుకున్నాను, చూస్తున్న నేను కూడా ఈశ్వర స్వరూపమే అనే జ్ఞానం కలగదు. ఆ అద్వైత సిద్ధి కలిగించగలిగే శక్తి రుద్రానికి ఉంది. కనుకనే దీనికి ఉపనిషస్థానీయాన్ని ఇచ్చారు. ఇక్కడ యాజ్ఞవల్క్యుడే చెప్తాడు, అమృత స్వరూపుడైన పరమాత్మ గురించి చెప్పిన నామాలయ్యా ఇందులో ఉన్నాయన్నారు. అందుకే రుద్రానికి ఇన్ని బహువిధ ప్రయోజనములు ప్రయోగములు ఉన్నాయి. చిత్రం ఏంటంటే రుద్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు ఇక్కడ ప్రత్యేకించి. అంతేకాదు రుద్రాన్ని ప్రయోగం చేసి శివ సాక్షాత్కారం పొందినవాడు రామచంద్రమూర్తి. అందుకే రుద్రం బాగా అర్థం కావాలంటే రాముడు కృష్ణుడు బాగా అర్థం కావాలట. అందుకే నేను ఇటు అటు రామకృష్ణుని ఇద్దరిని

తెల్లవారినే మళ్ళీ యుద్ధం. ఇప్పుడు కైలాసానికి వెళ్ళి రాగలరా కురుక్షేత్రం నుంచి? సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళాడు కృష్ణ పరమాత్మ. తీసుకువెళ్ళి తిన్నగా కైలాసానికి తీసుకువెళ్తాడు, మానసరోవరం దగ్గర ఉన్న కైలాసానికి. అప్పుడు శ్రీకృష్ణార్జునులు ఉభయులకి కూడా అక్కడ పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో అక్కడ పాశుపతాస్త్రం ఉంది, తీసుకోండి అని చెప్తాడు ఆయన. అప్పుడు మానసరోవర మధ్యంలో అనేక సర్పాల నడుమ పాశుపతాస్త్రం ప్రకాశిస్తూ ఉంటే కృష్ణార్జునులు ఉభయులు కూడా మోకాళ్ల మీద కూర్చుని రెండు చేతులు దోజలించి ఈ శతరుద్రీయం అనబడే రుద్రోపనిషత్తు అనబడే రుద్ర నమకాన్ని చదివేత్త చదవగానే అంతా ప్రసన్నమై పాశుపతాస్త్రం చేతికి వచ్చిందట. అందుకు పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రతికూలములను అనుకూలం చేయాలి అంటే రుద్రమే దిక్కు అని చెప్పారు ఇక్కడ. అందుకు దీన్ని బాగా ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారి సహాయంతో మనం ప్రయోజనాలు పొందవచ్చు. కానీ వ్యాసుడు ఎంత దయామయుడంటే కృపయా మునినా కృతం అని భారతంలో చెప్పినట్లుగా ఈ రుద్రం అందరికీ అందించాలని ఆయన తాపత్రయపడ్డాడు. సూత సంహిత అని స్కంద పురాణంలో ఉన్నది, అందులో ఒక చిన్న అధ్యాయంలో రుద్రమంతా పెట్టాడు. అది ప్రతివారు చదువుకోవచ్చు, చదువుకుని వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. ప్రతివారు చదువుకోదగ్గ రుద్రం. అవే రుద్రమంత్ర శబ్దాలనే చక్కగా సమకూర్చాడు ఆయన ఆ సూత సంహితలో. రెండవది మహాభారతంలో వ్యాస మహర్షి ఆయన అశ్వత్థామ మొదలైన వారికి శతరుద్రీయమని ఒక ప్రత్యేక అధ్యాయంలో రుద్రంలో భావమంతా చెప్తాడు, అది కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు. రెండవది. మూడవది శివరహస్యం అనేటువంటి గ్రంథంలో డుండి వినాయకుడు కాశీ విశ్వేశ్వరుడి దగ్గర స్తోత్రం చేస్తాడు, అది కూడా ఈ రుద్ర నమకంలో ఉన్నవన్నీ చెప్తాడు. అందరి సౌకర్యం కోసం ఆ మూడింటిని కూడా ఈ పుస్తకంలో ముద్రించడం జరిగింది చివర, వారి వారి ఇష్టం. అయితే అందులో చదువుతున్నప్పుడు ఏముంది అందులో అని తెలుసుకోవడం కోసం ఈ వ్యాఖ్యానం అంతా మీకు సహకరిస్తుంది. అయితే ఇందులో ప్రసంగిస్తున్నప్పుడు ఎలా ధోరణి ఉందో అదే రచించాం ఇక్కడ, ఇంకేం లేదు. ప్రసంగవశాత్తు కొన్ని ఉదాహరణలు అవి చెప్తాం. నిజానికి గ్రంథంగా రాస్తే అవి చెప్పక్కర్లే, కానీ ప్రవచన పాఠం అని పెట్టడం చేత ఆ ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల సామాన్యులకు మరింత శ్రద్ధ, మరింత అవగాహన, మరింత భక్తి కలుగుతుందని ముఖ్యమైనవి కొన్ని ఇక్కడ తీసుకోవడం కూడా జరిగినది. పైగా ఇందులో నువ్వు చూపించిన అర్థం ఏమిట్రా, ఇంతవరకు భాష్యకారులు చెప్పింది కాక అని అంటే ఇందులో చేసిన పని ఏమిటంటే కేవలం మాకు మంత్రము అర్థము చాలండి అనిపిస్తే ఇందులో అది కూడా రాయడం జరిగింది. ఒక మంత్రం, దాని కింద దాని యొక్క అర్థం, దాన్ని ఒక వేరే టైప్లో ప్రింట్ చేశాం. చదివేటువంటి వారికి సులభంగా అది మాత్రమే చదువుకెళ్ళిపోవచ్చు. దాని కింద ఆ మంత్రానికి ఇచ్చిన ప్రవచనం ఏమిటో వస్తుంది. ప్రవచనం ఇచ్చేటప్పుడు విషయాంతరం ఎక్కడికి వెళ్ళదు ఆ విషయంలోనూ లోతు చూస్తూ. అయితే నువ్వు చెప్పిన కొత్త అర్థం ఏమిటి? కొత్త అర్థం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు రుద్రభాష్యం రచించిన వాళ్ళు ఎవరు చెప్పనిది, అంటే చెప్పినది చెప్తూనే చెప్పనిది చెప్తూ ఆ చెప్పనిది చెప్పేటప్పుడు కూడా వేదం సహాయం తీసుకునే చెప్తూ, అది కూడా వెంటనే వేదంలో మరొక చోటు చెప్పినది తీసుకుంటూ ఏం చేసావంటే చాలా జరిగింది ఇందులో. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారి పాదాలు పట్టుకున్నటువంటి సంస్కారం గనక ఏది చెప్పినా అటు పర్యవసించడమే పరమార్థం. ఏది విన్నా ఏది చదివినా ప్రయోజనం మాత్రం ఈశ్వర భక్తి కలగాలి, తద్వారా ఈశ్వర జ్ఞానం కలగాలి. ఇది తప్ప మరో ప్రయోజనం ఏ అధ్యయనానికి ఉండకూడదు అంతే. అదే ఉద్దేశంతో ఆ రెండు కలిగించడమే ఇది వెళ్తూ చూపించిన చిన్న చిన్న ప్రత్యేకతలు ఏమిటి అనేది ఇక్కడ పెద్దల సముఖంలో సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఉదాహరణకి ఉతైనం గోప అదృశన్ అదృశన్నుదహార్య ఆ మంత్రం ఉంది. ఆ మంత్రానికి భాష్యకారులందరూ రచించిన అర్థం ఏంటంటే ఇది ఆదిత్యాత్మక రుద్రస్తుతి. ఆ మంత్రం అంటే రుద్రుణ్ణి ఆదిత్య రూపంలో చూస్తున్నారు. అందుకే అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహిత అని అక్కడ అంటున్నారు. అసౌ అసావాదిత్యో బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము, ఈ కనిపిస్తున్న సూర్యుడున్నాడే ఈయనే రుద్రుడు. ఈయన ఎలా ఉన్నాడంటే తామ్రహ అరుణహ బభ్రుః సుమంగళః, మొట్టమొదట బాగా ఎర్రగా కనబడతాడు, దాని తర్వాత కొంచెం ఆ ఎరుపు విరిగి లేత ఎరుపు రంగులోకి వస్తాడు, తర్వాత బంగారు రంగులోకి మారిపోతాడు. అంటే సూర్యోదయం యొక్క క్రమాన్ని చూపిస్తున్నాడు. ఎలా మారినా మనకు సుమంగళుడు, మంగళం కలిగించడానికి వచ్చిన శివుడు అతడు అన్నారు ఇక్కడ. అంటూ ఆయన అందరూ చూడగలరు అన్నారు. అక్కడ అభినవ శంకరులు గొప్ప భాష్యం రచించారు. అదే భాష్యాన్ని అంతకు పూర్వమే విద్యారణ్యుల వారు అందించారు. ఏమనంటే పరమేశ్వరుడు యొక్క నిర్గుణమైన తత్వం ప్రతివారి హృదయంలో ఉంది, కానీ అందరికీ అది అనుభవానికి రాదు. ఎవరో కేవలం మహానిగ్రహ సంపన్నులైనటువంటి యోగులు, జ్ఞానులు మాత్రమే తమలో ఉన్నటువంటి నిర్గుణమైన పరమాత్మను చూడగలరు. ఉపాసకులు మాత్రమే కైలాసాది లోకాల్లో ఉన్న శివస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోగలరు, ఉపాసనలో భక్తిలో పండిన వారు. మరి వాళ్ళిద్దరికీ శివుడు కనబడతాడు, కానీ సామాన్యులకు శివుడు కనబడడా? కానీ ఆయన అందరికీ తెలుసుట, ఈజ్ వెల్ నోన్. శివుడికి ఒక పేరు వెల్ నోన్ అని.

0: వెల్ నోన్ అనే ఇంగ్లీష్లో చెప్పాను కానీ సంస్కృతం దానికి శృతం అని పేరు. బాగా తెలిసిట స్తుహి శృతం గత్త శతం యువానం, వెల్ నోన్ ఆయన అందరికీ తెలిసిట. మరి అందరికీ తెలిసి అన్నారు కానీ నాకు తెలియదండి అని ఎవరైనా వచ్చు. మీకు తెలిసయ్యా అన్నాడు. ఎలాగంటే అదిగో కనబడుతున్నాడే సూర్యుడి రూపంలో అందరికీ ప్రత్యక్షంగా ఉన్నాడు అన్నారు. ఇదంతా కూడా ఉపనిషత్తులు కూడా నువ్వు ఏ దేవతను ఉపాసించినా ముందు సూర్యమండలంలో ఉపాసిస్తే తర్వాత నీ హృదయ మండలంలో ఉన్నవాడు కనబడతాడు అని ఉపనిషత్తు సమన్వయిస్తుంది. అందుకే ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి ఉపాసన అంతరాదిత్యోపాసన అని ఛాందోగ్యం మొదలైనవన్నీ చెప్తున్నాయి. ఆ ఉపనిషత్తులను మర్చిపోకూడదు. అందుకు ఇక్కడ మరొక్క విషయం కూడా నేను చెప్పడానికి సాహసిస్తున్నాను, సంప్రదాయజ్ఞులు మన్నింతురుగాక. అదేమిటి అంటే మహానుభావులైనటువంటి అరవింద మహర్షి, మనకి ఎంత అసంప్రదాయవాది అన్నప్పటికీ కూడా ఆర్య సమాజ స్థాపకులైనటువంటి దయానంద సరస్వతి, వీళ్ళు కూడా వేదానికి భాష్యం రచించారు. కొన్ని చోట్ల వాళ్ళు ఔచితీయమంతమైన అర్థాలు చెప్పారు. వారి అసంప్రదాయాన్ని నేను ఒప్పుకోను, కానీ వాళ్ళు చెప్పిన కొన్ని ఔచితీయమంతమైన వేద సమ్మతమైన అర్థాలను మాత్రం అంగీకరించవలసిందే కదా. అవి కూడా చాలా బాగున్నాయి, అవి కూడా గ్రహించడం జరిగింది. అయితే అందులో అసంప్రదాయములు మాత్రం పరిగణించడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చేటువంటి అర్థాలు వేదం సాయంతో ఈశ్వరుడు స్ఫురింపజేసిన అర్థాలేమిటి అంటే, ఇప్పుడు ఉదయనం గోప అదృశన్ అదృశన్ను దహార్య, ఆదిత్య రూపంలోనూ రుద్రుడు అందరికీ కనబడుతున్నాడు. ఎవరికి అంటే గోపకులకి ఉదహార్యులకి కూడా కనబడుతున్నాడు. వాళ్ళకి వీళ్ళకేంటి విశ్వాభూతాన్ని అందరికీ కనబడుతున్నాడు అని అర్థం చెప్పారు. దీనికి గోపాహ అంటే పాలు మోసుకు వెళ్లేవారు, ఉదాహార్య అంటే నీళ్లు మోసుకు వెళ్లేవారు, వాళ్లకు కూడా కనబడుతున్నాడు. అంటే వాళ్ళకి ఉపాసనలు పూజలు ఏం లేవు, తెల్లవారిందంటే పాలమ్ముకోవడం నీళ్లు మోసుకోవడం ఇవే పనులు పెట్టుకున్నటువంటి వారు, వాళ్ళు కూడా శివుణ్ణి సూర్య రూపంలో చూస్తున్నాను అర్థం చెప్పారు. ఇది నేను అనౌచిత్యమని అనను, గాని పూర్తిగా ఔచిత్యమని అంగీకరించలేను. పెద్దవారు మాటనే కాదంటావాని కళ్ళెర్ర చేస్తే క్షమించురుగాక. ఎందుకంటే అంత వేదమాత నీళ్లు మూసేవాళ్ళు పాళ్లు మూసేవారు గురించే చెప్తుందా, ఏమిటి ఇందులో ఉన్న అర్థం? దాని గురించి ఆలోచిస్తే నాకు మళ్ళీ వేదంలోనే ప్రమాణం దొరికింది, ఇంకెక్కడా కాదు. గోపాహ అనే మాట వేదంలో అనేక చోట్ల దేవతలు అనే అర్థంలో వాడబడింది. అది అలాగే ఉదాహార్య అంటే ఊర్ధ్వమైనటువంటి ఈశ్వర శక్తుల్ని భూమిపై క్రిందికి తీసుకువచ్చేటువంటి పర్జన్య రూపాది శక్తుల్ని ఉదాహార్య అన్నారు. నీటిని మూసేవారు అంటే పర్జన్యాదులు. గోపాహ అంటే రక్షణ శక్తులు, గోపకులు అంటే రక్షకులు, గోపనం అంటే రక్షణ. ప్రపంచాన్ని రక్షించే గోపకులు ఎవరయ్యా అంటే దేవతలట. ఆ దేవతలకు కూడా దేవుడు ఎవడుంటే మహాదేవుడు, అందుకే గోపాల కృష్ణుడు అనుకుంటే అది సరిపోతుంది, ఏం తప్పులేదు. ఇది సంప్రదాయ అర్థమే, సంప్రదాయ విరుద్ధం కాదు. ఇంకా ప్రమాణంలో చిత్రం దేవానామదగ అదనీకం, ఇందులో దేవానామనదన గోపాహ తీసుకోవచ్చు, ఉదగాదనీకం దగ్గర ఉదాహార్య అన్వయించవచ్చు. అంత ప్రమాణాలు వేద ప్రమాణంతోనే కనబడుతున్నాయి. కానీ గోపాహ అంటే ఆ వస్తున్న సూర్యభగవానుడు రూపంలో ఉన్నటువంటి రుద్రుని దేవతలు నమస్కరిస్తూ ఉన్నారు, పర్జన్య శక్తులు నమస్కరిస్తున్నాయి. ఆయన నుంచి శక్తిని పొందిన ఆ దేవతలు పర్జన్య రూప శక్తులు భూమిని అనుగ్రహిస్తున్నారు అర్థం చెప్పడం జరిగింది. ఇలాంటివి ఇక్కడ ఇలాంటి అర్థాలు వైదికమైన అర్థాలు కనిపిస్తాయి. వేద విరుద్ధం కాదు, ఔచితీయమంతంగా ఉంటుంది. ఎవడు విన్నా అద్భుతం అనగలిగే భావం ఉంది. వేదమే ఇచ్చిన అర్థాన్ని వేద పురుషుడైన పరమేశ్వరుడు స్ఫురింపజేశాడు. ఇది పెద్దవాళ్ళు రాయలేదని నేను అన్ను, వాళ్లకు ఒక విధంగా స్ఫురింపజేసి అల్పుడికి కూడా ఇలా స్ఫురింపజేసినందుకు ఆయన కృప ఇంత గొప్పది కదా అని నమస్కారం చేసుకున్నా. ఇంకో భావం ఇందాక చెప్పారు, ఆరా తేగోఘ్న పూరుషగ్ని క్షయద్వీరాయ, మూడు మాటలున్నాయి ఇక్కడ. అంటే గోవుల్ని హింసించువాడా, వీరుల్ని హింసించువాడా, పురుషుల్ని హింసించువాడా అనగానే బయలుదేరారండి ఆధునికులు. వేదానికి సరియైన అర్థం చెప్పడానికి సంప్రదాయం తెలియాలి. ఒకటి, విరుద్ధార్థాలు చెప్పడానికి దుర్మార్గాలు సృష్టిస్తూ శివుణ్ణి హింసకుడుగా చూపించేటువంటి వాళ్ళు కొందరు తయారైతే, నాస్తికులు కొందరు తయారయ్యి గోవుల్ని చంపడం మీ వేదంలోనూ ఉంది కదా, మేమెందుకు గోవుల్ని చంపకూడదనే పాపాత్ములు కూడా తయారయ్యారు. మీకు పుస్తకాలు రాశారు, ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల క్రితమే కొందరు రాశారు. వాళ్ళకి ఎవరు సమాధానాలు చెప్పలేకపోయారు, ఎందుకంటే అర్థం తెలియక. కానీ నిజానికి ఇలాంటివి అర్థం విడాలన్నా అరవింద మహర్షి లాంటి వాళ్ళు సహకరించారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఇంద్రుడు పర్వతములు వజ్రముతో గోవులను కొట్టెను అని ఒక మంత్రం ఉంది. ఇదే యథాతథంగా పదానికి అర్థం రాస్తే ఇంద్రుడు వజ్రముతో గోవులను కొట్టెను మీరే చెప్పారు కదండి. అక్కడ ఇంకో చోట అంటాడు, ఇంద్రుడు గోవులతో పర్వతములను కొట్టెను, ఇంద్రుడు గోవులతో పర్వతములను కొట్టెట. ఇదేమిటయ్యా అర్థం? ఇంద్రుడు ఆవులను తీసుకుని కొండకేసి కొట్టాడని అర్థం రాశాడు ఒక ఆయన. అందుకే వేదానికి అర్థం ఎడిపడి ఒక ఆయన అన్నాడు, రోజు తెల్లవారుజాము టీ తాగుతూ వేదానికి అర్థం రాశాను, నాలుగు వాల్యూమ్స్, ఇంతవరకు ఎవడూ చేయలేదు. నేను రామాయణకు అర్థం రాశాను, భారతానికి అర్థం రాశాను, భాగవతాన్ని రాశాను, వేదానికి కూడా అర్థం రాశాను అన్నాను. అతడి వల్ల ప్రపంచానికి జరిగిన ప్రమాదం అంతా ఇంత కాదు. వేదాలు గల టీలు తాగుతూ కాఫీలు తాగుతూ అర్థాలు రాయకూడదు. తపస్సు చేయాలి, లేకపోతే ఊరుకోవాలి, లేదా సంప్రదాయం తెలియాలి. సంప్రదాయం కాళ్ళు పట్టుకుని మాట్లాడాలి. ఇక్కడ నేను చేసింది వాళ్ళ కాళ్ళు పట్టుకునే చెప్పాను. ఇక్కడ అయితే గోఘ్న అనే మాటకి ఆవులను చంపువాడని కనబడుతూ ఉంటే మీరు గోహత్యకూడదని మళ్ళీ హిందూ మతాలను చెప్తారేంటని అన్నవాళ్ళు ఉన్నారు. దీనికి అర్థం ఏం తీసుకోవాలి అంటే, దానికి అర్థం ఇక్కడ రాశాను. ముందు భౌతికార్థం తీసుకుని, మనమేదో పాపం చేసుకున్నాం గనక గోవుల్ని దెబ్బతీసుకునే వాళ్ళు తీసుకుంటున్నాం, గోవుల్ని దెబ్బతీసే వాళ్ళు కనబడుతున్నాం, ఏమి చేయలేకపోతున్నాం. ఎందువల్ల? ఏదో పాపం చేసుకున్నాం గనక. పాపరూప ఫలమిచ్చేవాడు పరమేశ్వరుడు గనక ఆ రూపంగా మనల్ని హింసిస్తున్నాడు. ఇక్కడ ఉదాహరణకు ఏదో రోగం వచ్చింది, ఆ రోగం మీరు నేను తెచ్చుకోలే, ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుడు ఊరికనే ఇవ్వలేదు, ఇదివరకు చేసిన పాపకర్మకు ఫలంగా ఇచ్చాడు. ఈశ్వరుడు అంటే కర్మఫల ప్రదాత. ఆ నిర్వచనం తెలిస్తే ఇదంతా అర్థమవుతుంది. నువ్వు చేసుకున్న పాపరూప కర్మకి ఫలంగా ఘోర రూపంలో నువ్వు శిక్షిస్తున్నాడు, నిజమే. కానీ మళ్ళీ నువ్వు లోకం క్షేమంగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి. అందుకోసం ఏం చేయాలంటే, రోగాలిచ్చిన వాడా నువ్వే దీన్ని పోగొట్టు అని అడగాలట. ఎందుకంటే ఇచ్చేవాడైనా తీసేవాడైనా రెండు ఆయన కాకపోతే ఆయన శిక్షిస్తుంటే ఇంకోడిని రక్షించమని అడగచ్చు. కానీ రుద్రం ఏం చేస్తుందంటే, శిక్షిస్తున్న ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వే రక్షించన్నది ఇక్కడ. అంటే ఆయన ఈశ్వరుడు, రెండు ఆయన చేయగలడు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని శివుడు శిక్షిస్తున్నాడు కనుక విష్ణువారు రక్షించని ఇక్కడ రాయలేదు. ఇక్కడ ఒకే ఈశ్వరుడు వాడు. కనుక ఇందులో చేసిన పెద్ద ప్రయత్నం ఏంటంటే, ఘోర రూపంలో మన చుట్టూ జరుగుతున్నటువంటి బాధలన్నీ కూడా మనం చేసుకున్న పాపాలకి ప్రతిఫలంగానే అనుభవిస్తున్నాం. కానీ అలా ఊరుకోకూడదు. మనకు జబ్బు వచ్చింది అనుకోండి, ఏదో పాపఫలం అని పడుకుంటామా, డాక్టర్ల దగ్గరికి వెళ్తామా లేదా? అదేవిధంగా స్వామి ఇది ఉండకూడదు, నా దేశం క్షేమంగా ఉండాలి, ఈ ప్రపంచం క్షేమంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, అందుకే ఈ గోవుల్ని హింసించకుండా చూడు. ఎవరికైతే వీటిని హింసించాలని ప్రవృత్తి పుట్టిందో వాళ్ళ బుద్ధిని మార్చు, నా ధర్మం కాపాడు, నా దేశాన్ని కాపాడు, ఇలా అడగాలి అని దీనికి అర్థం చెప్పడం జరిగింది. ఇది భౌతిక అర్థం సరిపోయింది కదా. ఇంకొక తాత్విక అర్థం చెప్పింది కూడా ఉపనిషత్తు కదా. ఉపనిషత్తును కూడా ఉపనిషత్ అర్థం కూడా చెప్పాలి, లేకపోతే ఊరికనే రుద్ర ఉపనిషత్తులు అంటాడు, యాజ్ఞవల్క్యుడు అన్నాడు, ఆ మాట నేను కాలను అనలేదు, ఉపనిషత్తు అన్నాడు ఆయన. అన్నప్పుడు నేను ఉపనిషత్ అర్థం చెప్పాలి కదా. అప్పుడు ఎలా చెప్పిందంటే, సుమ్నం అంటే నీ సౌమ్యమైన రూపం నా ముందు ఉండాలి. నీ సౌమ్యమైన రూపం నా ముందు ఉండాలంటే ముందు నువ్వు చేయాల్సిందంటే గోఘ్న, పూరుషఘ్న, క్షయద్వీర, ఈ మూడు. గోవుల్ని నశింపజేయువాడు, పురుషుల్ని నశింపజేయవాడు, మూడవది వీరుల్ని నశింపజేయవాడు. వీరులు అంటే తమ శక్తితో బాధించేవారు, అంతే కదా అర్థం. దీని విరుద్ధార్థం లేదు. తమ శక్తితో బాధించేవారు. ఎలా బాధిస్తారంటే వివిధ ఈరాహ వీరాహ, వివిధములైన గతులతో బాధిస్తారట. ఎలా బాధిస్తారు మనకు అర్థం కాదు. ఇవన్నీ వైదిక అర్థములే. కానీ ఈ ముగ్గురిని కొట్టి నీ సౌమ్య రూపం చూపించన్నాడు ఇక్కడ. అంటే శివుడు సౌమ్యుడు. సౌమ్యుడు అంటే మళ్ళీ ఉపనిషత్తులు కదండి, బ్రహ్మవిధవే సౌమ్యభాతి ఉపనిషత్తులు ఉంటుంది. ఇదిగో నీ ముఖం బ్రహ్మవేత్త ముఖంలా సౌమ్యంగా ఉంది అన్నాడు ఇక్కడ. కేవలం సౌమ్య ముఖం అంటే అర్థం ప్రస్తుతాన్ని కోపం అణుచుకున్నవాడి ముఖం అని అర్థం కాదు. ఇక్కడ బ్రహ్మవేత్త ముఖంలో ఏ నిర్మలమైన జ్ఞానం వల్ల కలిగిన ఆనందం ఉంటుందో, ఆనందం మెరిసిపోతూ ఉంటుంది, దానికి సౌమ్యము అంటారు. బ్రహ్మజ్ఞానమే సౌమ్యం. కనుక సౌమ్యుడైన పరమేశ్వర అంటే కేవల జ్ఞానస్వరూప అని అర్థం. నీ జ్ఞానస్వరూపం సాక్షాత్కరించాలంటే దానికి ముందు గోఘ్న, పూరుషఘ్న, వీరఘ్న జరగాలి. ఇది తాత్విక అర్థం చెప్పడం జరిగింది. గోవు అనే మాటకి ఇంద్రియములు అని ఒక అర్థము. గోవు అంటే కిరణముల అర్థం. ఇందాక చెప్పేమే, ఇంద్రుడు గోవులతో పర్వతములను కొట్టెను అంటే సూర్యుడు కిరణములతో భేదించరానివి కూడా భేదించాడు అని అర్థం అండి అక్కడ వేదంలో. అది అర్థం దాని స్పష్టంగా ఉంది. దాన్ని తీసుకుని గోవులను తీసుకుని రాతికేసి కొట్టాడంటే తప్పు కదా. అందుకే సంప్రదాయం తెలియాలి. గోశబ్దానికి వేదం ఏమర్థం చెప్పింది? గోవు అంటే ఇంద్రియములు అని ఒక అర్థం. పురుషుడు అంటే జీవుడు అని అర్థం. వీరులు అంటే బాధించేవారు అని అర్థం. ఈ మూడు ఏంటంటే మన ఇంద్రియములు వీటితో మురిసిపోతూ ఇంద్రియారాములు, అఘాయు ఇంద్రియారామో మోఘపార్థ సజీవతి అని భగవద్గీతలో చెప్పాడు. అందుకే ఈ ఇంద్రియములే నేననుకునే అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగించు, అది గోఘ్న అంటే అది అనమాట. అలాగే పురుషఘ్నే జీవభావం ఏదైతే ఉన్నదో, ఇవన్నీ అనుభవిస్తూ సుఖదుఖములు నేను అనుభవిస్తున్నాననే భోక్తృత్వ భావం జీవభావం. ఇది వేదాంత పరిభాష. అందుక జీవభావాన్ని పోగొట్టు. పురుషుడు అంటే ఇక్కడ జీవుడు. పురే శయనం కరవుతే పురుష. కనుక జీవభావాన్ని పోగొట్టు. మూడు, నేను పోగొట్టుకుందామని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇదివరకటి పాపకర్మల ఫలంగా నన్ను వివిధాలుగా బాధిస్తున్నటువంటి పాపరూప ఫలములు, కర్మ బీజములు నా దగ్గర చాలా ఉన్నాయి, అవి నన్ను బాధిస్తున్నాయి. ఆ పాపములు నన్ను వివిధ విధములుగా బాధిస్తున్నాయి. కనుక నన్ను బాధించే పాపములు వీరులు ఇదనమాట. కనుక నా ఇంద్రియములే నేననే అజ్ఞానాన్ని పోగొట్టు, నా జీవభావాన్ని పోగొట్టు, నన్ను బాధించే ఈ పాపాలన్నింటినీ పోగొట్టి నీ సౌమ్యమైన జ్ఞాన స్వరూపాన్ని నాకు ప్రసాదించు అని అర్థం దీనికి చెప్పడం జరిగింది. ఇలా ప్రతిదానికి తాత్విక అర్థం, అంతేకాదు సామాజిక అర్థం మళ్ళీ విడిచిపెట్టలేదు, భౌతిక అర్థం కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో అనేక వృత్తులు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒక మాట ఉన్నది మనకి. ఇదేదో పాశ్చాత్య దేశాల నుంచి మనకు ఊడిపడింది అని అనుకుంటాం, కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కనబడుతుంది మనకు రుద్ర నమ్మకంలో. ఆశ్చర్యపోతాం మనం. అందుకే ఒక కథ చెప్తారు, చాలా కాలం క్రితం రష్యా కమ్యూనిజంతో పచ్చగా కళకళలాడిపోతున్న రోజుల్లో ఒక ఆయన వెళ్ళాట అక్కడికి భారతదేశం నుంచి. ఎందుకంటే ఈ దేశంలో ఉంటూ మరో దేశాన్ని అభిమానించడం ఈ దేశంలో వాళ్ళకి చాలా అలవాట. అందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళి అతని దగ్గర కూర్చుని, నాకు మీ కమ్యూనిజం గురించి ఇంకా పూర్ణమైన పాఠాలు నేర్చుకోవాలని ఉందండి అని అడిగాడు రష్యన్ని. ఆయన అన్నట్ట, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు అన్నాడు. భారతదేశం నుంచి అన్నాడు. మీ భారతదేశంలో రుద్ర నమ్మకం ఒకటి ఉంది, అది బాగా చదువు, అదే కమ్యూనిజం అని చెప్పాడు. ఎందుకంటే మీకు ఎలా కనబడుతుందో చూడండి, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని అన్నాడు ఒక ఆయన. ఎవరు ఆ మహానుభావుడు? భలే మాట చెప్పాడు. అంతేకాదు, కుమ్మరి చక్రం కమ్మరి కొలిమి సాలెల మగ్గం జాలరి పగ్గం గొడ్డలి గుణపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిన్నాల్ నా వినుతించే నా విరుతించే నా నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అని రచించాడు. ఇలాంటి వాళ్ళ విప్లవ కవిత్వం పట్టుకుని వేద సంస్కృతిని నిందించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్లకు కొంచెం కూర్చోపెట్టి చెవులు మెలేసి, నీ నవీన గీతికే కాదయ్యా, భారతీయ సనాతన గీతికి కూడా ఇదే భాగ్యం ప్రణవం. చూసుకో ఎక్కడుందయ్యా సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు, ఈశ్వర స్వరూపం దర్శించమని నా వేదం చెప్తోంది. ఎలాగో నమః కులాలేభ్య కర్మారేభ్యశ్చ భో నమో నమః, నమః పుంజిష్ఠ్యభ్యో నిషాదేభ్యశ్చ భో నమః. తీయండి, వేటగాడి రూపంలో ఉన్న శివుడు కుమ్మరివాడు. కులాలేభ్య అంటే కుమ్మరి, కర్మారేభ్య కమ్మరి, కర్మారేభ్య కమ్మరి దగ్గరతనం, అవే శబ్దములు వాటినే వాడాడు ఇక్కడ. అంతేకాదు చాతుర్వర్ణ్యములు శివస్వరూపుని చెప్పాడు. పుష్టాయి ఉపవీతినే నమః, యజ్ఞోపవీద్ధారి వచ్చాడు. క్షత్రాణాం పతే నమః, పాలకులు వచ్చారు. నమో వాణిజాయ, వ్యాపారవేత్త వచ్చాడు. ఎవరు రాలేదండి? అక్కడ వేటాడుకు తిరిగేటువంటి పశువుల్ని పక్షుల్ని వేటాడుకు తిరిగే పుంజిష్ఠ్యభ్యో నిషాదభ్యో నమో నమః, మొత్తం సమాజం అంతటా కూడా ఈశ్వర స్వరూపంగా దర్శించగలిగే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి, మనకి ఏదైతే అగ్గిపుల్ల కుక్క బిల్ల సబ్బు బిళ్ళ హీనంగా చూడకదేని కవితామయమైనో అన్ని అన్నాడు అదే శ్రీశ్రీ గారు. ఆయన మరికొంచెం కాస్త అధ్యయనం చేసి పవిత్రమైన జీవితం గడిపి కొద్ది పెద్దవాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకుని ఉంటే మళ్ళీ మన సంస్కృతి వచ్చేవాడేమో. ఆయన హీనంగా చూడక దేన్ని కవితామయమైన అన్ని అన్నాడు ఆయన, దాని కొద్దిగా మారుద్దాం, హీనంగా చూడకు దేన్ని ఈశ్వరమయమైన అన్ని. ఈశ్వరమయమైన అన్ని అని ఎరుక కలిగాక ఇదివరకు చేసుకున్న పుణ్యాల బట్టి నాకు ఈ ఉపాధి వచ్చింది, నా కర్మలు బట్టి నాకు ఈ ఉపాధి వచ్చింది. ఉపాధితో పుణ్యఫలమైన గొప్పతనాన్ని అనుభవించడమే కాదు, పాపఫలమైన దుఃఖాలు నా దగ్గర ఉన్నాయి, రెండూ ఉన్నాయి.
1: ఓం నమః శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Nageswara Lingamu. Idi Gujarat lo Dwaraka daggar undi. Purva kalamlo Paschima Samudra teeramlo Darakudu aneetatuvanti rakshasulu undevadu. Atadi yokka bharya Daruki. ఈ రాక్షసుడు కొన్ని యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి పట్టణాన్ని నిర్మించుకుని భార్యతో సహా అందులో సుఖంగా ఉంటూ ఉన్నాడు. అయితే సహజమైనటువంటి రాక్షస బుద్ధి, దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి మానవులందరినీ హింసిస్తూ ఉన్నాడు. మునీశ్వరులందరినీ కూడా ముప్ప తిప్పలు పెడుతూ ఉన్నాడు. ముని వాటికలన్నీ కూడా అగ్నికి ఆహుతి చేస్తూ ఉన్నాడు, హోమగుండాలు అర్పివేస్తూ ఉన్నాడు, యజ్ఞయాగాదులన్నీ కూడా ధ్వంసం చేసేస్తూ ఉన్నాడు. అగ్నికి వాయువు తోడైనట్లుగా అతడితో పాటు అతడి భార్య కూడా లోకకంటకురాలైంది. మునులు ప్రశాంతంగా జీవించటము అనేది అసాధ్యమైపోయింది. ఆ రోజుల్లో ఔర్యుడు అనేటటువంటి మహర్షి ఆ ప్రాంతాల్లో ఉండేవాడు. మునీశ్వరులంతా కూడా ఔర్యుడి దగ్గరికి పోయి దారకుడు పెట్టేటటువంటి బాధలను గురించి ఆయనకు వివరించి, మహర్షి ఆ బాధల నుంచి మాకు విముక్తి కలిగించండి అని ప్రార్థించారు. వాళ్ల యొక్క మొర ఆలకించినటువంటి ఆ మహర్షి భూమి మీద కలిగినటువంటి ప్రజలను గాని మునీశ్వరులను గాని నువ్వు హింసించినట్లయితే మరుక్షణంలో సతీసమేతంగా మరణిస్తావు అని శపించాడు. ఈ విషయం దారకుడికి తెలిసింది. అప్పుడు ఆ రాక్షసుడు తన యొక్క తపశ్శక్తితో సముద్రం మీద పట్టణం నిర్మించుకుని అక్కడ ఉంటూ సముద్రం మీద ప్రయాణం చేసే వాళ్లందరినీ పట్టుకుని పీడించడం మొదలుపెట్టాడు. ఒకనాడు సముద్రం మీద ఒక ఓడ పోతోంది. అందులో సరుకులు, సంబారాలు, ధనము దండిగా ఉన్నాయి. ఈ దారకుడు ఆ ఓడ మీద పడి దోచుకుని ఓడలో వాళ్లందరినీ కూడా బందీలుగా చేశాడు. ఈ ఓడలో సుప్రీయుడు అనేటటువంటి వణిక ప్రముఖుడు ఒకడున్నాడు. అతడు గొప్ప శివభక్తుడు, సదాచార సంపన్నుడు, పరమనిష్టాగరిష్ఠుడు. కారాగారంలో కూడా రుద్రాక్షమాల విభూతి ధరించి శివపూజలు, శివభజనలు చేస్తూ ఉన్నాడు. భటులు ఈ విషయాన్ని దారకుడికి నివేదించారు. శివపూజలు, భజనలు చేసేవాళ్లని తీవ్రంగా హింసించండి అన్నాడు. వాళ్లందరూ కూడా, ఆ రాక్షస శ్రేష్ఠులందరూ కూడా ఈ భక్తుల్ని హింసించడం మొదలుపెట్టారు. అందరూ పూజలు మానేశారు. సుప్రీయుడు మాత్రం మానలేదు. అతన్ని ప్రత్యేకంగా ఒక చిన్న ఖైదులోకి మార్పించాడు దారకుడు. అతని దగ్గర పూజా సామాగ్రి అనేది ఏమీ లేకుండా చేశాడు. అయినా సరే సుప్రీయుడు మాత్రం భజన చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాక్షసుడు ఈ సుప్రీయుడి దగ్గరకు వచ్చి, ప్రే సుప్రియ, నిన్ను ఖైదు చేసినప్పటికీ కూడా నీ బుద్ధి మారలేదు. నీకు మరణశిక్ష విధిస్తే గాని ఈ పూజలు మానవులాగా ఉంది అన్నాడు. ఆ మాటలు విన్న సుప్రీయుడు, దానవేశ్వర, జీవికి స్వేచ్ఛ స్వాతంత్రము అనేవి ఎక్కడున్నాయ్యా? తల్లిగర్భమే ఒక నరకం, అది కారాగారం కన్నా కూడా భయంకరమైనటువంటిది. ఆ తర్వాత ఈ భూమండలమే ఒక పెద్ద చెరసాల, అహంకార మమకారాలే వాడికి సంకెళ్ళు. నువ్వు మమ్మల్ని పెద్ద ఖైదు నుంచి చిన్న ఖైదుకు మార్చగలవు అంతేగాని ఇంకా ఏం చేయలేవు అన్నాడు. దాంతో ఆ రాక్షసుడి కోపం కట్టలు తెంచుకుని వచ్చేసింది. సుప్రీయుణ్ణి చంపబోయాడు. మరుక్షణంలో పరమేశ్వరుడు సుప్రీయుడికి నాగేశ్వరుడి రూపంలో ప్రత్యక్షమై ఆ దారకుణ్ణి సంహరించి సుప్రీయుణ్ణి ఏ వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. దానికి సుప్రీయుడు, దేవదేవా, ఈ దారుకావనంలో జ్యోతిర్లింగం అయ్యుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నువ్వు రక్షించవలసింది అని వేడుకున్నాడు. అతడి కోరిక ప్రకారం దారుకావనంలో జ్యోతిర్లింగమయ్యాడు ఆ పరమేశ్వరుడు.
3: ఓం నమః శివాయ. You're listening to Shaivam.org Radio's 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: విశ్వనాథుడు కాశీలో ఉన్నటువంటి వాడే విశ్వనాథుడు. అతడే విశ్వేశ్వరుడు. సృష్టికి పూర్వమే పవిత్రమైనటువంటి కాశీ పట్టణం ఉన్నది అని చెబుతూ ఉన్నారు. తేజరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ ఈ లోకాలు సృష్టించాలి అని తలచినటువంటి వాడై నిరాకారుడుగా ఉన్నటువంటి తాను సాకారుడయ్యాడు. ఆ తర్వాత తన నుండి శక్తిని బయటికి పంపించాడు. అదే ప్రకృతి. ఇప్పుడు ఆ ప్రకృతి, పురుషుడు ఇద్దరూ ఉన్నారు. వీరిద్దరూ కూడా సంచరించడానికి కొన్ని యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి కాశీ పట్టణాన్ని నిర్మించాడు పరమేశ్వరుడు. పురుషుడు పరమాత్మ యొక్క ఆదేశాన్ని అనుసరించి ఈ సృష్టి చేయటం కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు. అతడు తపస్సు చేస్తూ ఉండగా అతని శరీరం నుంచి నీరు కాలవలై ప్రవహించింది. ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయి శ్రీమన్నారాయణుడు ఒక్కసారి తల ఊపాడు. ఆ ఊపుకు చెవలకు పెట్టుకున్నటువంటి ఒక కమ్మ ఊడి నేల మీద పడింది. ఈ రకంగా ఆ చెవి కమ్మ పడిన చోటునే మణికర్ణిక అంటారు. అది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. విష్ణువు ప్రకృతితో కలిసి నీటి మీద నిద్రపోతూ ఉన్నాడు. అతడి యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు. అతడు పరమేశ్వరుడే ఆజ్ఞ ప్రకారం ఈ సృష్టి కార్యక్రమం అంతా కూడా చేయటం మొదలుపెట్టాడు. మొట్టమొదటగా 500 కోట్ల యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు. దానికి 4 వైపులా కూడా 14 లోకాలు సృష్టించాడు. ఈ బ్రహ్మాండమంతా కూడా నీటి మీద పడవలాగా తేలియాడుతూ ఉన్నది. దాని అడుగున అష్టదిగ్గజాలన్నీ కూడా నుంచిన ఆ బ్రహ్మాండాన్ని మోస్తూ ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో సగం భూలోకం, 1/4 వంతు ఊర్ధ్వలోకం, 1/4 వంతు అధోలోకము. ఆదినారాయణుడు, మిగిలినటువంటి బ్రహ్మాది దేవతలు, మహర్షులు అందరూ కలిసి అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. వాళ్ల యొక్క ప్రార్థనను మన్నించినటువంటి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు వారందరూ కూడా ముక్తకంఠంతో, దేవదేవ, పరమపురుష, కైలాసవాస, నువ్వు కాశీ పట్టణంలో జ్యోతిర్లింగ రూపంలో వెలసి శాశ్వతంగా పూజలు అందుకుంటూ ఉండవలసింది అని చెప్పేసి కోరారు. భక్తుల యొక్క కోరికలు మన్నించాడు పరమేశ్వరుడు. కాశీ పట్టణంలో 2 నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, వరుణ, అసి. ఈ 2 నదుల మధ్యన ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి దాన్ని వారణాసి అని పిలుస్తూ ఉన్నారు. ఈ కాశీ నగరాన్నే మహాశ్మశానము అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు ఈ పట్టణంలోనే యజ్ఞం చేశాడు. ఆ ప్రదేశాన్ని దశ అశ్వమేధ ఘట్టము అని అంటారు. ఇది మహాపవిత్రమైనటువంటి క్షేత్రం. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ క్షేత్రంలో అష్టభైరవులు, నవదుర్గలు, ఏకాదశి రుద్రులు, ద్వాదశాదిత్యులు, నవగ్రహాలు, గణపతులు అందరూ ఉన్నారు. కాశీ పట్టణంలో గంగాస్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి దేవతల్ని అందరినీ కూడా అర్చించాలి అని చెప్పేసి లోకంలో ఉన్న ప్రతి మానవుడు కోరుకుంటాడు. ఆ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం లేనిదే కాశీ వెళ్లలేము. కాశీ వెళ్ళకపోయినప్పటికీ కాశీ వెళదాము అనుకుంటే చాలు, వెళ్లినటువంటి ఫలితం వస్తుంది. కాశీయాత్ర గనక చేసినట్లయితే 5 అశ్వమేధయాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. కాశీలో మరణిస్తే చాలు, ఎటువంటి క్రూర కర్ముడికైనా సరే కైలాసం వస్తుంది. రామేశ్వరంలోని ఇసుకను తెచ్చి కాశీలో విశ్వేశ్వరుడికి అభిషేకం చేసినటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. అంతెందుకు, యజ్ఞయాగాదులు చేసి స్వర్గ సుఖాలు అనుభవించే కన్నా కూడా కాశీలో పిశాచ్యమై తిరగటమే మిన్నా అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి మహత్తరమైనటువంటి ప్రాముఖ్యత గల కాశీలో జ్యోతిర్లింగము, ఆ విశ్వేశ్వరుడు అనే పేరుతో, అదే విశ్వనాథుడు అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నది.
3: ఓం నమ శివాయ. You are listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from shaivam.org. Om Namah Shivaya.
2: త్రయంబకేశ్వరుడు, ఇది మహారాష్ట్రలో నాసిక దగ్గర ఉన్నది. అందుకే దీన్ని నాసికా త్రయంబకము అని కూడా అంటారు. త్రేతాయుగంలో తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్లాడు. అక్కడ పంచవటి దగ్గర పర్ణశాల నిర్మించుకుని అందులో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రావణ బ్రహ్మ యొక్క సోదరి అయినటువంటి శూర్పణఖ శ్రీరాముణ్ణి చూసి అతడి మీద మనసుబడ్డది. ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులు కోసి పంపించాడు లక్ష్మణుడు. శూర్పణఖ యొక్క ముక్కు చెవులు ఖండించినటువంటి ప్రాంతానికి నాసిక అని పేరు వచ్చింది. ఆవిడ యొక్క నాసిక అంటే ముక్కును ఖండించాడు కాబట్టి ఆ ప్రాంతానికి నాసిక అని పేరు వచ్చింది. అదే ఇప్పుడు నాసిక్ అని అంటూ ఉన్నాం. ఇది మహారాష్ట్రలో ఉంది. ఈ పంచవటి నాసిక మండలంలోనే ఉంది. ఇప్పుడే బ్రహ్మగిరి అనేటటువంటి పర్వతం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. దానిమీదనే గోదావరి నది పుట్టింది. పూర్వకాలంలో బ్రహ్మగిరి మీద అహల్యతో ఆ గౌతమ మహర్షి నివసిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప తపస్సంపన్నుడు, నిష్ఠాగరిష్ఠుడు, ఎంతటి పది పని అయినా సరే సాధించగలిగినటువంటి దీక్షాదక్షుడు. ఒకరోజున బ్రహ్మగిరి ప్రాంతంలోని మునీశ్వరులందరూ కలిసి గౌతముడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, ఆయనకు అసాధ్యము అనేది ఏమీ లేదు, కాబట్టి మనం ఏదో ఒక ఉపాయం పన్ని ఆ గౌతముడి ద్వారా గంగను భూలోకంలోకి తీసుకొచ్చేటువంటి ఏర్పాటు చేద్దాము అనుకున్నారు. గౌతముడు తన భూమిలో వరి పైరు వేశాడు. మునులు తమ యొక్క తపశ్శక్తితో మాయాగోవును సృష్టించి వదిలిపెట్టారు. ఆ మాయాగోవు ఆ వరి పైరునంతటినీ కూడా మేసేస్తూ ఉంది. అది చూసినటువంటి ఆ గౌతముడు దర్భపులతో ఆ గోవును అదిలించాడు. మాయాగోవు మరణించింది. దాంతో మునీశ్వరు అక్కడ ఉన్నటువంటి ఆ జనులందరూ కూడా గౌతముడు గోహత్య చేశాడు, గోహత్య పాతకం చుట్టుకుంది అని చెప్పేసి గోలు చేశారు. మర్మం తెలియనటువంటి గౌతముడు ఆ పాపానికి పరిహారం ఏమిటో చెప్పమని వేడుకున్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచించి దేవలోకంలో నుంచి ఆ గంగానదిని గనక తీసుకొచ్చినట్లయితే ఈ గోహత్య పాతకము అనేది పోతుంది అన్నారు. గౌతముడు కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించి ఆ గంగానదిని భూమి మీదకి తీసుకొచ్చాడు. గౌతముడి చేత భూమి మీదకి తేబడింది కాబట్టి గౌతమి అని పేరు పిలువబడుతోంది. గోవు యొక్క ప్రాణాలు వదిలినటువంటి ఆ ప్రదేశం నుంచి ప్రవహించింది కాబట్టి గోదావరి అని పిలువబడింది. భాగీరథికి మళ్లీనే ఈ గోదావరి కూడా పరమ పవిత్రమైనటువంటి జీవనది. నదీ తీరంలో నివసించినంత మాత్రం చేతనే కోటి సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఫలితం వస్తుంది. గౌతముడు తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గౌతముడు శంకరుణ్ణి రెండు వరాలు కోరుకున్నాడు. ఒకటి గంగను భూలోకంలో ప్రవహింపజేయటం, రెండవది పరమేశ్వరుడు నాసికలో త్రయంబకేశ్వరుడు అనేటటువంటి పేరుతో జ్యోతిర్లింగంగా వెలసి ఈ ప్రజలందరినీ కూడా రక్షించటం. సరే, భక్తుడి యొక్క కోరికను తీర్చాడు భగవంతుడు. ఆ కోరిక ప్రకారమే, గౌతముడి యొక్క కోరిక ప్రకారం నాసికలో త్రయంబకేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా వెలిచాడు ఆ పరాత్పరుడు.
1: ఓం నమః శివాయ.
4: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Om Namah Shivaya.

నిష్ట్యోయమమాత్యో నిచఖాన ఇదమహంతం వా లగముద్వాపామియన్న సమానోయమసామానో నిచఖాన.

స్థితోని చఖానోత్కృత్యాంగీరామి స్వరాలాసి సపత్రః సత్రరాలస్య భీమాతిః జనరాలాసి రక్షోః సర్వరాలస్య మిత్రః.

రక్షోహనౌ బలగహనోపర్యూహామి వైష్ణవే వైష్ణవమాసి వైష్ణవాస్థా దేవస్య త్వాసవితుః ప్రాసాపేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఆదాదేనార్యాసీద మహజ్ఞే రక్షాసో గ్రీవా అపి కృంతామి యవోసి యవయాస్మద్వేషో యవయారాతీ దివే త్వాంతరిక్షాయ త్వా పృథివ్యై త్వా శుంధంతాల్లోకాః పితృషదానాః పితృషదా నమసి ఉద్దివగ్గస్తభానాంతరిక్షం వృణదృగ్ఞహస్వ పృథివ్యాం ద్యుతానస్త్వా ఆమారుతోమి నోతు మిత్రావరుణౌ ధ్రువేణ ధర్మాన బ్రహ్మవని త్వా క్షత్రవని రాజస్పోషవని పర్యూహామి బ్రహ్మాదృగ్యః క్షత్రంద్రగ్యః ఆయుర్దృగ్యః ప్రజాందృగ్యః ధ్రువాసి ధ్రువోస్మిన్ యజమాన ఆయతానే భూయాత్ ఘృతేన ద్యావా పృథివీ పూర్యేథామింద్రస్య ఛదిరాసి విశ్వజనస్య ఛాయా పరిత్వా గిర్వణో గిరా ఇమా భావంతు విశ్వతాః వృద్ధాయమను వృద్ధాయో జుష్టా భవంతు జుష్టాయః ఇంద్రస్య స్యూరసీంద్రస్య ధ్రువోసి ఐంద్రమాసి వైశ్వదేవమాసి విభూరాసి ప్రవాహాణో వన్నీరసి హ్యవాహానః శ్వాత్రోసి ప్రచేతాస్తుథోసి విశ్వవేదాః ఉషిగాసి కవిరంఘారిరసి బంభారిః అపస్యూరాసి దువస్వాంఛుంధ్యూరాసి మార్జాలీయాః ఋతధామాసి స్వర్జ్యోతిః సముద్రోసి విశ్వవ్యాచాః అచోస్యేకా పాదహీరసి బుధ్న్యాః సమ్రాలాసి కృషానుః పరిషద్యోసి పవామానః నభోసి ప్రతక్వా మృష్టోసి హవ్యసూదానః సమూహ్యోసి విశ్వవేదా ఊనాతిరిక్తస్య ప్రతిష్ఠా అజ్ఞాయః సగరాః సగారాస్థసగారేణ నాంనా రౌద్రేణానీకేన పాతమాగ్నయః పిపృతమాగ్నయో నమో వోస్తు మామాహిజ్ఞసిష్టా జ్యోతిరసి విశ్వరూపం విశ్వేషాం దేవానాగ్ఞసమిత్ త్వగ్ఞసో మతనో కృద్భ్యో ద్వేషోభ్యోన్యకృతేభ్యః ఉరుయంతాసివరూథగ్స్వాహా జుషానో అప్తురాజ్యస్య వేతు స్వాహా అగ్నేనయా సుపథా రాజే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జోహురానమేణో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ అజన్నో అగ్నిర్వరేవ స్కృణో త్వయం రుధః పుర ఏతు ప్రభిందన్ అయం వాజా అంజయతు వాజా సాత అయజ్ఞశత్రుంజయతు జర్హషాన స్వాహా ఉరు విష్ణో విక్రామస్వో రుక్షయాయనస్కృధి ఘృతం ఘృతయోనేపి బప్రప్రాయజ్ఞపాతింతి రస్వాహా దేవా సవితరేషతే సోమస్తజ్ఞ రక్షస్వమాత్వా దభన్

ఆత్మన్నదే ప్రవదక్షేత్రమేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్ర

ద్వాదశైకంశాభవంతి పరిక్షేత్యాభవంతమేవాత్మందహృదయ సమలక్షోషిలా.

ప్రదేయముపయం సంచాయత్వమంత్రదేయముపయం సమక్ష్మిన్నేమసేన లోకే ప్రేజక్షం తీరం వావజ్జ్యోతిరంతరిక్షోమానుపయం శేష్ఠం లోకే సత్యసంతాయంతాభిలాషమిదం పద్యం జయోర్జమేవారుంధేక్షం యక్షుత్రం వాసాయ బహిరత్నోమాభిరీతా ఉద్యామధ్యైనక్రమేణ సమానో అంతరిక్షేణ పరిశ్రంతి భయో జ్యోతిష భయ వర్గే.

త్రివర్ణో దూరమగం సరే భద్రాయంద్రస్య రాజయ హరిత్రేంద్రభోతృంగిమానగోణరాగుంసే ప్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపతయ్రజాపత

ఆదిం సోమవాహృతృష్టో అశ్వత్థరేతో బ్రహ్మైవాద పరమం యోగ సమంతరేణం బాల్యం విజేన మాలయతి కశ్చన ఆహమజాగద్వమజాగద్వం సౌ సహజపరస్వం ప్రదాయాభోజనోయాం హేస్త్రీనామే ధ్వామేనాముచ్చేదాభ్యేన భారం గిరావ అథాచ్యామధ్యమే తాగం శీతే భావే పునన్వివ అంబేరం భార్యంబికేణమాయమధిగచ్చనాధ్వర్యేణం పశువన్యతే శోద్రాయ దర్యదానవోషాయ ధనాయతే అమ్మేణం బాల్యం వికేణమాయమధిగచ్చనాశిపుంజిగాహే ఆహరంగభేమ సో నిర్గుణే విధానికా అంబేణం బాల్యం వికేణమాయమధిగచ్చనాశ్వర మాతాచరే పితాచరేగ్రం వృక్ష రోహణ వృదామే పితాగభే వృష్టిమలగం జయ జిణ

ేహాన్నమత్తైరన్నమధ్య ప్రజాపతే ఇంద్రి బ్రద్ధమరుడంతనం దంపరిస్థునందేవాజనాక్షణాధుణేరే.

0: ഭുനക്തോ സഹ വീര്യം കരവാവഹൈ തേജസ്വിനാവധീതമസ്തു മാ വിദ്വിഷാവഹൈ. ഓം ശാന്തി ശാന്തി ശാന്തിഃ. അഥ യോഗാനുശാസനം. യോഗശ്ചിത്തവൃത്തിനിരോധഃ തദാ ദൃഷ്ടിസ്വരൂപേ അവസ്ഥാനം വൃത്തിസാരൂപ്യമിതരത്ര വൃത്തയഃ പഞ്ചതയഃ ക്ലിഷ്ടാക്ലിഷ്ടാഃ പ്രമാണവിപര്യയവികല്പനിദ്രാ സ്മൃതയഃ പ്രത്യക്ഷാനുമാനാഗമാഃ പ്രമാണാനി വിപര്യയോ മിഥ്യാജ്ഞാനം അതദ്രൂപപ്രതിഷ്ഠം ശബ്ദജ്ഞാനാനുപാതീ വസ്തുശൂന്യോ വികല്പഃ അഭാവപ്രത്യാലംബനാവൃത്തിർനിദ്രാ അനുഭൂതവിഷയാ സംപ്രമോശ സ്മൃതിഃ അഭ്യാസവൈരാഗ്യാഭ്യാം തന്നിരോധഃ തത്ര സ്ഥിതൌ യത്നോഭ്യാസഃ സതു ദീർഘകാലനൈരന്തര്യസത്കാരാസേവിതോ ദൃഢഭൂമിഃ ദൃഷ്ടാനുശ്രവികവിഷയവിതൃഷ്ണസ്യ വശീകാരസംജ്ഞാവൈരാഗ്യം തത്പരം പുരുഷഖ്യാതേഃ ഗുണവൈതൃഷ്ണ്യം വിതർക്കവിചാരാനന്ദസ്മിതാരൂപാനുഗമാത്സംപ്രജ്ഞാതഃ വിരാമപ്രത്യഭ്യാസപൂർവസംസ്കാരശേഷോ അന്യഃ ഭവപ്രത്യയോ വിദേഹ പ്രകൃതിലയാണാം ശ്രദ്ധാവീര്യസ്മൃതിസമാധിപ്രജ്ഞാപൂർവകൈതരേഷാം തീവ്രസംവേഗാനാമാസന്നഃ മൃദുമധ്യാദിമാത്രത്വാ തതോപി വിശേഷഃ ഈശ്വര പ്രണിധാനാദ്വാ ക്ലേശകർമ്മ വിപാകാശൈഃ അപരാമൃഷ്ടഃ പുരുഷവിശേഷ ഈശ്വരഃ തത്ര നിർതിശയം സർവജ്ഞ ബീജം സപൂർവേഷാമപി ഗുരുഃ കാലേന അനവച്ഛേദാത് തസ്യ വാചകഃ പ്രണവഃ തജ്ജപസ്തദർത്ഥഭാവനം തതഃ പ്രത്യക്ചേതനാധിഗമോ അന്ത്യന്ത്രായാഭാവശ്ച വ്യാധിസ്ത്യാണ സംശയ പ്രമാദ ആലസ്യ അവിരതി ഭ്രാന്തിദർശന അലബ്ധഭൂമികത്വ അനവധിതത്വാനി ചിത്തവിക്ഷേപാഃ തേ അന്തരായാഃ ദുഃഖദോർമനസ്യാംഗമേ ജയത്വശ്വാസപ്രശ്വാസാവിക്ഷേപസഹഭുവഃ തത്പ്രതിഷേധാർത്ഥം ഏകതത്വാഭ്യാസഃ മൈത്രീകരുണാമുദിത ഉപേക്ഷാണാം സുഖദുഃഖപുണ്യപുണ്യവിഷയാണാം ഭാവനാതശ്ചിത്തപ്രസാദനം പ്രച്ഛർദനവിധാരണാഭ്യാം വാ പ്രാണസ്യ വിഷയവതീവാ പ്രവൃത്തിരുത്പന്നാ മനസസ്ഥിതി നിബന്ധനീ വിഷോകാ വാ ജ്യോതിഷ്മതീ വീതരാഗവിഷയം വാ ചിത്തം സ്വപ്നനിദ്രാജ്ഞാനാലംബനം വാ യഥാവിമതധ്യാനാത് വാ പരമാണുപരമമാത്വാന്തോസ്യ വശീകാരഃ ക്ഷീണവൃത്തേർഭിജാത്യേവ മനേഹ ഗ്രഹീതൃഗ്രഹണഗ്രാഹ്യേഷു തസ്ഥതരഞ്ജനതാ സമാപത്തിഃ തത്ര ശബ്ദാർത്ഥജ്ഞാനവികൽപ്പൈഃ സങ്കീർണാ സവിതർക്കാ സമാപത്തിഃ സ്മൃതിപരിശുദ്ധൌ സ്വരൂപശൂന്യേവാർത്ഥമാത്ര നിർഭാസാ നിർവിതർക്കാ ഏതയാ ഏവ സവിചാരാ നിർവിചാരാ ച സൂക്ഷ്മവിഷയാ വ്യാഖ്യാതാ സൂക്ഷ്മവിഷയത്വം ചാലിംഗപര്യവസാനം താ ഏവ സബീജഃ സമാധിഃ നിർവിചാരവൈശാരദ്ധേ അധ്യാത്മപ്രസാദഃ ഋതം ഭരാ തത്ര പ്രജ്ഞാ ശ്രുതാനുമാനപ്രജ്ഞാഭ്യാം അന്യവിഷയാ വിശേഷാർത്ഥത്വാത് തജ്ജസ് സംസ്കാരോ അന്യസംസ്കാര പ്രതിബന്ധീ തസ്യാപി നിരോധേ സർവനിരോധാത് നിർബീജസ് സമാധി ഇതി പതഞ്ജലയോഗസൂത്രപാഠേ സമാധിപാദ പ്രഥമഃ. സോ വി സോ ദി സമാധിപാദ. നൗ അറ്റ് ദിസ് പോയിന്റ് വി ഷുഡ് അഗെയിൻ ദി റിയലൈസേഷൻ. വാട്ട് എവർ റിയലൈസേഷൻ, വാട്ട് എവർ മോക്ഷ, വി വെർ പ്രോമിസ്ഡ് ഇൻ ദി ഫസ്റ്റ് ക്ലാസ് ഓഫ് യോഗ ദാറ്റ് വി ഷുഡ് ഹവ് ഗെയിൻഡ്. Have we gained? If the answer is no, then Sange Yoga Darshne Dvitiyah Sadhana Padaha Uddishta Samahita Chittasya Yogaha Katham Yuthita Chittopi Yoga Yuktaha Syatiti Yetat Arabhyate Uddishtaha Samahita Chittasya Yogaha Uddishtaha. We have explained already. What have we explained? Samahita chittasya, for the person whose mind is at peace, for him yogaha uddishtaha, yoga was explained, samadhi was explained. So samadhi, by practicing whatever was explained in the first chapter, if one has gained the samadhi, fine. For a person who has got the peace of mind, for him samadhi will happen definitely by the first chapter itself. Now, I have not gained the samadhi. What should I do? Katham vyachita chitto api yoga yukta hasyat. How can a person who is involved in the sansara, who has not gained the focused mind, but still he is not a manda adhikari, he is not a dullard. So that kind of person who is a madhyama adhikari, who is a mediocre student, for him, what is the way? Will he be able to, can he gain the samadhi? Yes. First class itself, we said, samadhi exists in all the bhumis, in all the planes of existence. Therefore, the madhya adhikari will also be able to experience that samadhi he experiences in his general day-to-day life. So, for him to experience, to be established in that samadhi, iti etat arabhyate. We start with this text now. Why should this text start? See, every time when you start the text, any new text, you have to explain why you have to write this text. Because there are so many texts, if it is a Prakarana Grantha in Vedanta or any other Shastra, they will say, oh, the original text itself is there. Why do you want to write this small text to understand that big text? Why do you want to write an abridged version of this text? They say, no. Only the intelligent people who have studied the other Shastras very thoroughly, the entry is only for them. They will be only able to gain the knowledge of that Shastra, the original text. So, even you to grace the, to bless the mediocre or dull students, I am writing this text. Like that, they will start the text. Now, here also, once you start the text, that is done in the first chapter. Why should I start the text? For the people to gain the yoga, samadhi. Okay, fine. Now, that is over. Whatever you want to explain, you have explained. You wanted to explain the sabeja samadhi. The samadhi with the bija, alambana, with the base, with the attribute, with the object of meditation. We have explained everything. And we have explained the nirbija samadhi also. Samadhi for which there is no attribute. That is also explained. Now, why should you start this next chapter? Because whatever you did pratignya of, whatever you wanted to explain, whatever you said I will explain, you have done already. Now there is no use for this text, this new chapter to begin. If you say no, that is not right. Because there the intelligent uttama adhikari tivra sandega nama sannaha. There, whatever we saw, that person who has the tivra sandega, who has the knowledge, who has the desire, who has the effort, which is sandega effort, which is very, very total. For him, it is easy. Asannaha, it is very easy to gain the samadhi. For him, whatever we explained is enough. Now, for the mediocre student, for the disciple who has not gained that kind of peaceful state and still he is not in that dull state also. His thought functions are diversified. He has not brought in the ekagrata, single focused mind. For him to gain the samadhi, we have to explain, we have to do something for him also. What is the nature of gurus? The nature of gurus is without any cause. Compassion without any cause. So, they don't expect anything in return for that compassion. So, since Acharya Patanjali Maharishi also is like that, he starts this next text. What is that? To bring up, to give the knowledge to mediocre students also, to the medium type of students also. Tapasvadhyaya Ishvara Pranidhanani Kriya Yoga. Tapasvadhyaya Ishvara Pranidhanani Kriya Yoga. Tapasvadhyaya Ishvara Pranidhanani Kriya Yoga. Tapasvadhyaya Ishvara Pranidhanani Kriya Yoga. Tapaha Swadhyaya ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ ఆని ఇట్ ఇస్ ఇన్ బహువచన తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని ప్లూరల్ విత్ ఆల్ దిస్ దీస్ ఆల్ దీస్ త్రీ ఆర్ కాల్డ్ క్రియాయోగ ఆల్ దీస్ త్రీ ఆర్ కాల్డ్ క్రియాయోగ వై డూ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ క్రియాయోగ బికాస్ tapah why does one want to do this tapas why should one do this tapas because na atapaspino yogah siddhyati for a person who does not do the tapas who does not do the practice penance for him yoga is impossible అనాది కర్మ క్లేశ వాసనా విచిత్ వాసనా చిత్ర ప్రతి ఉపస్థిత విషయ జాలాః చ అశుద్ధిర్నాంతరేణ తపః సంభవే సంభేదం ఆపద్యత ఇతి తపస ఉపాదానం అండ్ వై ఇస్ తపః గివన్ హియర్ తప మంత్ర జప ఎక్సెట్రా వై ఇస్ ఇట్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ వై ఇస్ ఇట్ గివన్ హియర్ వై ఇస్ ఇట్ సెడ్ హియర్ Why is it given so much of importance? Because anadi karma klesha, klesha vasana chitra. Because of the anadi karma, the karma experiences which are anadi, beginningless. The troubles, obstacles of karma, the experience of obstacles which we experience, the experience of dukkha which we experience is anadi without any beginning. And they are vichitra also. వాసన చిత్ర దోస్ థాట్ ఇంప్రెషన్స్ సంస్కారాస్ ఆర్ విచిత్ర ఆల్సో మానిఫోల్డ్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ప్రత్యుపస్థిత బికాస్ ఆఫ్ దెమ్ ప్రత్యుపస్థాపితం ప్రత్యుపస్థాపిత మీన్స్ వాట్ ఎవర్ ఇస్ బ్రాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ టు అవర్ ఎక్స్పీరియన్స్ వాట్ ఆర్ దే విషయ జాలాః ది వరల్డ్లీ ది వెబ్ ఆఫ్ ది విషయ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ the web of object of experience so this vishaya jala the world of experience the object of experience of the world they are present in front of us because of our ignorance cha tatcha data anadi karma klesha vasana vichitra pratyupasthapita vishaya jala cha that all those objects which manifest in front of us because of the ignorance అశుద్ధి నా అంతరేణ దట్ ఇస్ అశుద్ధి దట్ ఇస్ ఇంప్యూరిటీ దట్ అశుద్ధి దట్ ఇంప్యూరిటీ నా అంతరేణ తప సంభేదం ఆపత్తితే వితౌట్ ది తపస్ ఇట్ విల్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డెస్ట్రాయ్ ఇట్ వాట్ ఈస్ దిస్ అశుద్ధి సత్వ రజస్తమో మలాహ సత్వ రజ అండ్ తమో ది త్రిగుణ మలాస్ ఆల్ దీస్ అబ్స్టకల్స్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ they without tapas you will not be able to negate destroy it that is why iti tapasah upadanam that is why we have presented tapas and tatcha chitta prasadanam avadham anena asevyam iti anena asevyam iti manyate tatcha chitta prasadanam that chitta prasadam that purity of mind also can be gained abadam anayam abadam aba chitta prasadanam abadanam abadamanam which is not destroyed which cannot be negated that kind of chitta prasadam the peace which cannot be negated which cannot be destroyed that anena asevyam iti you can gain it only through the tapas that is what the people of yoga accept iti manyate that is why how they accept it therefore that is only through the tapas you can destroy the thought functions you can destroy the gunas attributes that is what the people of yoga accept and swadhyaya what is swadhyaya pranavadi pavitranam japah moksha shastra adhyayanam va so in swadhyaya they have brought the pranava mantra japas so that is not in the tapas swadhyaya means pranavadi mantra see here in each state they are bringing it tapah swadhyaya ishvara pranidhana is మానస సంయమా. స్వాధ్యాయ ఇస్ వాక్ సంయమా అండ్ తప ఇస్ కాయ సంయమా. కంట్రోల్ ఆఫ్ ది ఫిజికల్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ ఫిజికల్ ఎఫర్ట్స్ కంట్రోల్ ఆఫ్ దట్ బికాస్ ఈచ్ సీ ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ డిజైర్ First you have to have knowledge. Because of the knowledge, the desire arises. And because of the desire, the pravritti, the effort is put. Now, the knowledge is there in the mind. Because of it, a desire, a word arises. And because of that desire, the effort, physical effort is put. Now, each of them should be controlled. First you have to control the effort, physical effort, then the mental effort, the effort, verbal effort, and then the mental effort. So, first, by tapas, he is controlling the physical effort. By swadhyaya, by speaking only good thing, the shastra, mantra, japa, etc., you are negating the other karmas of the verb, of the words, of the mouth. అండ్ ఈశ్వర ప్రణిధాన అని ఈశ్వర ప్రణిధాన సరెండర్ టు ది గాడ్ థింకింగ్ అబౌట్ గాడ్ మెడిటేటింగ్ గాడ్ వాట్ ఎవర్ యూ డూ దట్ సరెండరింగ్ ఇట్ టు ది గాడ్ దిస్ ఇస్ త్రూ దిస్ యూ కంట్రోల్ ది మైండ్ ఆల్సో సో ఆల్ ది త్రీ ఆఫ్ దెమ్ ఆర్ ప్రెసెంటెడ్ హియర్ తచ్చ స్వాధ్యాయ ప్రణవాది పవిత్రాణం జప మోక్ష శాస్త్రాధ్యయనం స్వాధ్యాయ వాట్ ఇస్ స్వాధ్యాయం స్వాధ్యాయో అధ్యేతవ్య ఇస్ ది విధి ఇన్ ది వేదాస్ స్వాధ్యాయ దేర్ ఇన్ ది పూర్వీంస ఇస్ అక్సెప్టెడ్ అస్ స్వ అధ్యాయ స్వశాఖ వన్స్ ఓన్ బ్రాంచ్ ఆఫ్ వేదాస్ వన్ షుడ్ హ్యావ్ టు స్టడీ అట్లీస్ట్ వన్స్ ఓన్ బ్రాంచ్ ఆఫ్ వేదాస్ దట్ ఇస్ వాట్ ది ఇంజంక్షన్ ఇన్ ది పూర్వీంస దట్ ఇస్ వాట్ ది ఐడియా ఆఫ్ ది వేదాస్ దట్ ఇస్ హౌ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ వేద ది పూర్వీంస అండ్ ఉత్తరమీమంస ఆల్సో బట్ హియర్ స్వాధ్యాయ మీన్స్ ప్రణవాది పవిత్రాణం జప మీ సేక్రెడ్ మంత్రాస్ సేక్రెడ్ చాన్స్ లైక్ ప్రణవ ఎక్సెట్రా మెడిటేటింగ్ చాంటింగ్ దట్ అగైన్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఆన్ ప్రణవాది మంత్ర ప్రణవ ఇస్ నాట్ ఫార్ నార్మల్ పీపుల్ ఇట్ ఇస్ ఓన్లీ ఫార్ సన్యాసీస్ జప మోక్ష శాస్త్ర అధ్యయనం ఆర్ స్టడీంగ్ ది మోక్ష శాస్త్ర ఆల్సో ఇస్ స్వాధ్యాయ సో అగైన్ దిస్ ఇట్ కెన్ బి వైదిక ఆర్ పౌరాణిక ది పురుషయుక్త ఎక్సెట్రా ఆర్ వైదిక అండ్ ది అదర్ పారాయణస్ అదర్ మంత్రాస్ శ్లోకాస్ దే ఆర్ పౌరాణిక ది సహస్రనామ ఎక్సెట్రా ఈశ్వర ప్రణిధానం సర్వక్రియానాం పరమ గురు గురౌ అర్పణం తత్ఫల సన్యాసో వా వాట్ ఇస్ ఈశ్వర ప్రణిధాన వాట్ ఎవర్ యూ పర్ఫార్మ్ సర్వక్రియానాం వాట్ ఎవర్ యూ పర్ఫార్మ్ ఆల్ దట్ పరమ గురు గురౌ పరమ గురు హూ ఇస్ పరమ గురు ఈశ్వర పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదాత్ హీస్ ది గురు హీఈస్ నాట్ లిమిటెడ్ బై టైమ్ దేర్ఫోర్ హీఈస్ గురు ఫార్ ఆల్ ది అదర్ పీపుల్ సో పరమ గురు దట్ పరమ గురు హూ ఇస్ ఈశ్వర టు హిమ్ యూ హ్యావ్ టు సరెండర్ అర్పణం మీన్స్ సరెండర్ యూ హ్యావ్ టు సరెండర్ ఆల్ ది కర్మాస్ టు హిమ్ that for a sanyasova or giving up attachment to the experience of the results that also can be termed as ishvara pranidhana you either surrender all the efforts to the ishvara or give up the attachment to the results that is why it said in bhagavad gita also this word is said yat karoshi yat ashnasi yat juhoshi tadasi yat yat tapasyasi kaunteya tat kurushvam adarpanam ఎదు కరోషి వాట్ ఎవర్ యూ డూ వాట్ ఇస్ సరెండర్ వాట్ షుడ్ ఐ సరెండర్ ఎదు కరోషి వాట్ ఎవర్ ఐ డూ ఎదు అష్నాసి హీ సేస్ వాట్ ఎవర్ యూ డూ అష్నాసి యూ సో వాట్ ఎవర్ యూ డూ ఎదు అష్నాసి వాట్ ఎవర్ యూ ఈట్ ఎదు జుహోషి వాట్ ఎవర్ యూ డూ హోమ్ ఆఫ్ ఫైర్ ఆబ్లేషన్ ఆఫ్ దదాసి ఎత్ వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ గివ్ టు అదర్స్ ఎదు పశ్యస్ ఎ తపస్యసి వాట్ ఎవర్ తపస్ పెనన్స్ యు డూ హే కౌంతేయ కుంతి పుత్ర హే సన్ ఆఫ్ కుంతి తద్ కురుష్వ డూ దాట్ మదర్పణం వాట్ యు హావ్ టు డూ విత్ దాట్ యు సరెండర్ దోస్ థింగ్స్ టు మీ వాట్ ఎవర్ యు డూ ఈటింగ్ డ్రింకింగ్ స్లీపింగ్ వాట్ ఎవర్ యు డూ యు సరెండర్ ఇట్ టు మీ don't have any attachment to those karmas. That is the idea there.
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

మహం వేద సరస్వతితో దీపిస్తున్న వేదిక, దాని ముందు సహృదయమైనటువంటి శివసభ ఉన్నది. ఇలాంటి సభలో ఈ రోజున రుద్ర నమక వైభవ గ్రంథం ఆవిష్కరింపబడింది. దానితో పాటు యేషధర్మ సనాతన అని మరి ఒక గ్రంథం కూడా ఆవిష్కరించడం జరిగినది. వీటి నేపథ్యాలు ఇక్కడ వివరించుకుంటూ వీటి ప్రయోజనాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రుద్రం గురించి ఇవి రాయడం వెనక సుమారు ఒక 25 ఏళ్ల తపస్సున్నదని మాత్రం సవినీయంగా మనవి చేసుకుంటున్నా. ప్రధానంగా ఈ రుద్రానికి సంబంధించిన విజ్ఞానాన్ని, సంస్కారాన్ని పంచాక్షరి మంత్రోపదేశంతో పాటు నాకు అనుగ్రహించిన వారు మా నాన్నగారు బ్రహ్మశ్రీ సామవేదన రామ్మూర్తి శర్మ గారు. ఆ తర్వాత అభినవ శంకరుల రుద్రభాష్యాన్ని నేను చదివాను. ఆ చదువుతున్నప్పుడు ఒక్కొక్క మంత్రం దానికి అర్థం చూస్తూ ఉంటే తండ్రి గురువు ఒకరే నాకు, వారి ద్వారా నాకు సంక్రమించినటువంటి శివభక్తి చేత ఒక్కొక్క మంత్రం కలిగించిన భావన నొక్కొక్క గాఢమైన అనుభూతిలోకి తీసుకువెళ్ళింది. ఆ అనుభూతిలో నేను కొన్ని కీర్తనలు కూడా రాయడం జరిగింది. శివపదంలోనే రుద్రభాష్యాలు కీర్తనలుగా చాలా రాసుకున్నాను అప్పట్లో. ఆ తర్వాత క్రమంగా అప్పుడు ఇంకా నేను ప్రవచనాల్లోకి రాలేదు. కేవలం ఇప్పుడు ప్రవచనాలతో ఏ విజ్ఞానాన్ని అయితే చెప్తూ ఉన్నానో ఆ విజ్ఞానం నా తారణ కోసం గురువుల ద్వారా తెలుసుకునేది మాత్రమే అది. అందుకు నేను తెలుసుకోవడం కోసమని అభినవ శంకర భాష్యం చదివితే కలిగిన ఆనందమే కాకుండా ఇంకా ఎన్నెన్ని భాష్యాలు ఉన్నాయో అప్పటి నుండి వెతుక్కుంటూ చదవడం మొదలుపెట్టాను. విద్యారణ్యుల భాష్యం, భట్టభాస్కర భాష్యం, ఇత్యాదులు. ఇప్పుడు 3 భాష్యాలు అయ్యాయి. ముగ్గురు కూడా సంప్రదాయాన్ని అనుసరిస్తూ చక్కగా రచించారు. అయితే ముగ్గురు అభిప్రాయం కూడా ఒకటే, ఎందుకంటే సంప్రదాయం అనేది ఒకటి ఉంది. శాస్త్రానికి అర్థం చెప్పాలి అంటే పాండిత్యంతో పాటు సంప్రదాయ పరిజ్ఞానం చాలా అవసరం. సంప్రదాయ విరుద్ధంగా అర్థం చెప్పరాదు అనేటువంటి ఒక సంస్కారం పెద్దల వద్ద లభించింది గనక ఆ సంప్రదాయపు బద్దులోనే పరిశీలిస్తూ ఉన్న సమయంలో విష్ణు సూర్య అని ఒక మహాత్ముడి యొక్క వ్యాఖ్యానం చూడడం కూడా జరిగింది. ఈ విష్ణు సూర్య పూర్తిగా అన్నిటికీ కూడా వేదాంతపరమైన అర్థాన్ని అన్వయించారు. కొన్ని కొన్ని అద్భుతంగా అనిపిస్తే కొన్ని దూరాన్వయాలు అని కూడా అనిపించాయి. ఆ తర్వాత క్రమంగా ఈ రుద్రం గురించి నాకు కలిగిన భావజాలాన్ని మరింత స్పష్టం చేసుకోవడానికి ఉపకరించిన గ్రంథాలు ఏమిటంటే పురాణ సాహిత్యం. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అని మనకు ప్రసిద్ధి చెందిన శాస్త్రవాక్యం ఉన్నది. ఇతిహాసముల ద్వారా, పురాణముల ద్వారా వేదం మరింత వ్యాపకంగా తెలియబడుతున్నది. కనుక వేద విషయమైన రుద్రం అర్థం చేసుకోవాలంటే ఇతిహాస పురాణాలు కావాలి. మరి ఇతిహాస పురాణాలు ఎందుకు పుట్టాయంటే వేదంలో ఉన్న గహనమైన విషయాల్ని సామాన్యుల జీవుల అనుష్ఠానంలోకి తీసుకురావడం కోసం పుట్టాయి. అంటే పురాణము, ఇతిహాసము వేదాన్ని సామాన్యులకు అందివ్వడానికే పుట్టాయి తప్ప వేదం ఏ కొద్ది మంది చేతులు దాచేయాలని ఋషులు అనుకోలేదు. ఇది సవరీయంగా తెలుసుకోండి. అందుకు పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా వేదమే చెప్పబడింది. అయితే వేదం ప్రతి వాక్యం కూడా మనకేదో విజ్ఞానం చెప్పడానికి తయారైనటువంటి కర్త కర్మ క్రియలతో కూడినటువంటి సెంటెన్సులు కావు. అవి వేద వాక్యములకు మంత్రములు అని పేర్లు. అవి మంత్రము అన్నప్పుడు మంత్రమే దేవతా స్వరూపం గనక దానికి కొన్ని నియమాలు అవసరం, కొన్ని సంస్కారాలు అవసరం. ఆ సంస్కారంలో, ఆ నియమాల్లో ఆ వేద మంత్రాన్ని ఉపయోగించాలి. అధ్యయనం చేయాలన్నా, ప్రయోగించాలన్నా ఆ సంస్కారాలు కావాల్సింది. ఇప్పుడు ఆరోగ్యం మనకు కావాలన్నా ఆపరేషన్ మనం చేసుకోకూడదు, డాక్టర్ గారికి అప్పచెప్పాలి. మన శరీరమే మన ఆరోగ్యమే, కనుక నేనే కోసుకుంటానంటే లాభం లేదు. పుస్తకం కూడా చదివానండి అంటే అంతకంటే లాభం లేదు. ఆఖరి పుస్తకం చదివిన డాక్టర్ గారైనా మరో డాక్టర్దే చేయించుకోవాల్సిందే. అందుకు ఈ మంత్రప్రయోగం కావాలి అంటే మాత్రం దాన్ని అధ్యయనం చేసినటువంటి సంస్కార సంపన్నుల చేత వినియోగింపజేసుకుని మనం దాన్ని క్రియారూపంగా కర్మలో వినియోగించుకుని ఫలితం పొందవచ్చు. కానీ మంత్రం ద్వారా మనకు అందుతున్న ఈశ్వర జ్ఞానం, తద్వారా మనకు కలగవలసిన ఈశ్వర భక్తి, ఈశ్వరుడు అంటే ఏంటో తెలియాలి, ఆయనపై భక్తి కలగాలి, ఆ భక్తి వల్ల ఈశ్వరుడే మనకి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వాలి. ఈ మూడు, ముందు ఈశ్వరుడు అంటే తెలుసుకోవడం, తెలిసిన ఆయనపై ప్రేమ పెంచుకుని భక్తి కలగడం, దానివల్ల క్రమంగా పరమేశ్వరుడే అనుగ్రహించి మనకి తనని తాను ఇవ్వడం, ఇది కైవల్యం. ఈ మూడు ఒక క్రమం. అందుకు ముందు ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకోవడం కోసమని, భక్తి కలగడం కోసమని ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయనే దానికి ఈ భాష్యాలకు తోడు పురాణ సాహిత్యాన్ని కూడా తీసుకుని సంప్రదాయాన్ని దాటకుండా ప్రవచనాలు చెప్పే అవకాశం కూడా ఈశ్వరుడే కల్పించాడు. అవకాశం అన్నానే తప్ప నేను చెప్తాను, ఎక్కడికి వెళ్ళలేదు. చిత్రం ఏంటంటే నేను పత్రికా రంగంలో పనిచేస్తున్నప్పుడు విజయవాడలో మొట్టమొదటిగా నా ప్రవచనాలు కొన్ని ఇవ్వడం జరిగింది. అందులో అగ్నిభట్టార్కుడు గురించి వేదము పురాణము ఏం చెప్పిందో ఒక 4 రోజులు ప్రవచనం చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ప్రవచనాలు
మీరు చెప్తే మేము వింటామని కొందరు అనడం వల్ల ప్రవచనాలు చెప్తూ ఉన్నాం. ఆ సమయంలో నేను మద్రాసులో చేరి చలనచిత్ర గీతాలు రచిస్తున్న సమయంలోనే నేను రుద్రాధ్యాయం చదువుకున్నా. ప్రతి నెలా కూడా మహాన్యాసి అయితే ఏకాదశి రుద్రాభిషేకం చేయడం ఒక అలవాటు. ఆ సమయంలో పండితులను పిలిపించి వాళ్ళ చేత రుద్రం చేయిస్తూ ఉంటే మధ్య మధ్యలో వాళ్ళు చర్చ చేస్తున్నప్పుడు మంత్రాలకు అర్థాలు కూడా నాకు తెలిసింది చెప్తూ ఉంటే, ఒకసారి ఒక వేదసభకి ఒక మహా సాంగస్వాధ్యాయ భాస్కరుని పిలిచారు వాళ్ళు. ఏ కారణం చేతను వారు రాలేదు. హఠాత్తుగా నాకు ఫోన్ చేసి సభకు అందరూ వస్తున్నారు, మీరు వచ్చి వేద విషయం ఏదైనా చెప్పాలన్నారు. నాకు వణుకు పుట్టింది. కానీ శివుడి మీద నమ్మకంతో వెళ్ళి మొట్టమొదటిగా నేను చెప్పింది రుద్రభాష్యం మీద ఉపన్యాసం చెన్నైలో చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా వేద విషయం చెప్పడానికి దమ్మేమిటి, భయం వేసింది నాకు. కానీ అప్పుడు నాకు కంచి పీఠానికి చెందినటువంటి ఒక మహాత్ముడు ఒక ఆశీర్వచనం చేశాడు, శాస్త్రాన్ని నమ్ముకున్నావు కనుక నీకు భయం లేదన్నాడు. ఒక్కటే, శివుణ్ణి నమ్ముకున్నావు, శాస్త్రాన్ని నమ్ముకున్నావు కనుక శాస్త్రపు పరిధి దాటకుండా మాట్లాడన్నారు. అది మొట్టమొదటి జరిగింది. ఆ సభకొచ్చి విన్న వాళ్ళల్లో కొంతమంది నా చేత రామాయణం 9 రోజులు చెప్పించారు. అక్కడి నుంచి ఇదిగో మీ అందరికీ తెలిసి ప్రవచన జీవితం మొదలైంది. కనుక రుద్రమే నాకు శ్రీకారం చుట్టింది అని చెప్పుకోవలసింది. అక్కడి నుంచి తర్వాత రుద్రం నేను 1 రోజు 2 రోజులు కాకుండా 11 రోజులు 9 రోజులు ఇలాగ సుమారు ఇప్పటికి 6-7 ఉపన్యాసాలు వివిధ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. అందులో 11 రోజులు కాశీక్షేత్రంలో దీక్షగా సమయ నియమం కూడా లేకుండా దీన్ని చెప్పడం జరిగింది ప్రవచనం. అయితే ప్రవచనం చెప్పినప్పుడు ఎలా జరుగుతుందంటే, మంత్రం చెప్పి దానికి అర్థం చెప్పి దానికున్న కాసింత భాష్యం చెప్పడంతో చాలదు. దానికి ఇతరములైన విషయములు కూడా కలుపుతూ అందరికీ శివతత్వం అర్థం కావడం కోసమని ఆ చెప్పేటప్పుడు కొన్ని శాస్త్ర మర్యాదలను అతిక్రమించిన స్వయం స్ఫురణలు కొన్ని కలిగాయి. అంటే అవన్నీ చదివి ఒక దగ్గర రాస్తే మరి నేను పుస్తకం రాయక్కర్లేదు. ఎవరైనా రుద్రం గురించి అడిగితే ఫలానా పుస్తకాలు దొరుకుతాయండి, నేను అక్కడ కొనుక్కున్నాను, మీరు కొనుక్కోండి అంటే చెప్తే మీరు కొనుక్కోగలరు, మళ్ళీ నేను ఎందుకు రాయడం. అందుకే కొందరు అంటారు తీసేసి రాసి తీసేస్తన్నాడని. అలాగే 10 పుస్తకాల్లోంచి తీసి 11వ పుస్తకం రాయడం కాదు ఇప్పుడు చేసిన పని, అది ముందు సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. అయితే వాటి వేటిని పరిశీలించకుండా ఇష్టానుసారం రాయడం కూడా తప్పే, రెండు ఇక్కడ ఉన్న. అందుకే ఏంటంటే వాటిని పరిశీలిస్తూనే వాటికి విరుద్ధం కాని ఒక స్ఫురణను కూడా చెప్పాలి, అంటే నాదైన ఒక భావాన్ని చెప్పాలి. నాదైన భావము అంటే శాస్త్ర విరుద్ధము కాని నాదైన భావం, మళ్ళీ అది కూడా తెలుసుకోవాల్సింది, సంప్రదాయ సమ్మతమైన భావం. ఎందుకంటే నేటి మానవుడికి కూడా, అధునాతన మానవుడు తార్కికంగా ఆలోచించేవాడు, తాత్వికంగా ఆలోచించేవాడు, వాడికి కూడా ఈ రుద్రం యొక్క గొప్పతనం చెప్పాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రవచన రూపంలో చెప్పినప్పుడు అనేకమైన అంశాలు పరిశీలించడం జరిగినది. వాటిని ప్రవచన రూపంలో చెప్తున్నప్పుడు అన్ని చోట్ల చెప్పాను, అందరూ విన్నారు, సీడీలుగా వచ్చాయి. రుద్రం ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు ఈ సీడీలు విని దీని గురించి మాట్లాడుతూ ఇది పుస్తక రూపంలో వస్తే బాగుండండి అని అంటూ ఉన్నారు. నేను వింటూ ఉన్నాను కానీ ఎప్పుడూ పుస్తకం రాయలేదు. ఎందుకంటే పుస్తకం రాయకపోవడానికి ఒక కారణం బద్ధకం అని నేను అన్ను. కానీ ఎన్నో పుస్తకాలు ఉంటూ ఉంటే నేను ఈ బరువు ఎందుకు పెట్టడం అని కొంచెం వెనకేయడం కూడా జరిగింది. కానీ దీన్ని పుస్తకంగా రావాలని గట్టి మొండి పట్టు పెట్టిన వారు ఆంజనేయ శాస్త్రి గారు చెప్తున్నారు. ఆయన మొండి పట్టుదల వల్ల 2 పుస్తకాలు వచ్చాయి, ఒకటి విష్ణు విద్య, ఇప్పుడు ఇది 2వది. అయితే దీన్ని పుస్తకంగా ఆ విన్నది యథాతథంగా వ్రాసి తీసుకొచ్చారు సోదరి లక్ష్మి గారు. అయితే అప్పుడు నా మరో సమస్య వచ్చింది, ఇది ప్రవచనం పద్ధతిలోనే ఇద్దాము, ఇస్తే ప్రతి వాళ్ళకి మరింత దగ్గరతనం వస్తుంది. ఒకటి, ప్రవచనం యథాతథంగా ఇస్తే మరొక ప్రమాదం ఉంది, విషయం వినేటప్పుడు వేరు ప్రవాహంలో వెళ్ళిపోతుంది కానీ దాన్ని తిరిగి చదివేటప్పుడు చాలా దూరంగా వెళ్ళిపోతూ అనిపిస్తూ ఉంటుంది. కనుక పట్టు ఉండాలి ఒకవైపు, విషయానికి దగ్గరతనము ఉండాలి, దీనితో దాన్ని ఎడిట్ చేసి సంస్కరించి భాషను మార్చుకుని ఒక పద్ధతి చేయడానికి మరో 2 పుస్తకాలు రాసినంత పని అయింది నాకు. అవంతా చేసేటప్పటికీ ఇంత సమయం పట్టింది. ఇంకా దానికి తప్పులు లేకుండా తీసుకురావడంలో పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. అందుకే నాకు తెలిసి ఇంచుమించు దీనిలో తప్పులు లేవు అనుకున్నాకే ముద్రించడం జరిగినది. అలాగే దీన్ని తీసుకురావడం ఇంత కృషి దీని వెనకాల జరిగింది. అయితే ఈ చెప్తున్నప్పుడు, ఈ దిద్దేటప్పుడు, తిరిగి వీటన్నిటిని సవరించేటప్పుడు నేను చేసిందంతా కూడా రుద్రోపాసనే చేశాను భావించాను. ఇక్కడ అది ఇదంతా రుద్రోపాసన. ఎన్ని మార్లు మననం జరిగింది, ఎన్ని మార్లు భావన జరిగింది, ఎంతవరకు ఇంకించుకున్నాను అనేటువంటిది దీని ద్వారా జరిగింది. అయితే రుద్రం అనేది వేదంలో ఒక భాగం. వేదాన్ని 2 భాగాలుగా చేస్తారు చాలామంది, కర్మ జ్ఞానము అని ఈ 2 భాగములు ఉన్నాయి. అంటే కాండద్వయమే చెప్పారు తప్ప కాండత్రయం లేదు అక్కడ, కాండద్వయమే కర్మ జ్ఞానము. ఉపాసన అనేది ఉన్నదే, అది కోరికల కోసం చేస్తే కర్మభాగంలోకి తీసుకుపోండి, ఆత్మజ్ఞానం కోసం తీసుకెళ్తే జ్ఞానంలోకి సమన్వయించవచ్చు. అందుకు ఉపాసన అటుకు ఇటుకి కూడా ఉంటుంది. కొంతమంది ఉపాసనని భక్తి మార్గం అని పొరపాటు పడతారు, కానీ
మూడింట్లోనే భక్తి ఉంటుంది. ఇది వేరే సబ్జెక్ట్, ఇప్పుడు నేను దానికి చెప్పట్లేదు. అయితే పోని ఉపాసన కూడా తీసుకుందాం, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని అందాం. దేని భాగం దానిదే. కర్మకాండకి తీసుకొచ్చి వేదాంతంలో అన్వయించిన కుదరదు, వేదాంతమైన జ్ఞానకాండం తీసుకొచ్చి కర్మకాండం అన్వయించిన కుదరదు. కానీ అన్నిటికీ కుదిరేది ఏదైనా ఉందా? ఎందుకంటే వేదాంతం కూడా వేదం నుంచి వచ్చింది కదా, అది ఎక్కడ పైనుంచి ఎక్కడో వచ్చి పడలేదు, వచ్చి వేదానికి అతుక్కోలేదు, అది వేదంలో భాగమే కదా. మరి అన్నిటికీ సమన్వయించుతూ వేదంలో ఏదైనా భాగం ఉందా అంటే అది సరిగ్గా రుద్ర నమకమే. అటు జ్ఞానానికి, ఇటు కర్మకి, ఇటు ఉపాసనకు కూడా పనికొస్తుంది అని చెప్పారు పెద్దలు, చెప్పారు. అందుకే ఇది ఎక్కడ పెట్టాడంటే వేదానికి గుండెలో పెట్టాడు తీసుకువెళ్ళి. ఆ మాట ఇప్పటికి పెద్దలు సెలవిచ్చారు మీకు. వేద విద్య అన్ని విద్యల్లోకి గొప్పది. మనకున్న అష్టాదశ మహావిద్యల్లో ప్రథమ స్థానం, ప్రధాన స్థానం, అసలు అన్నిటికీ మూలస్థానం కూడా వేదమే. అయితే ఈ వేదంలో మళ్ళీ మధ్యభాగం యజుస్సు చెప్పబడుతున్నది, దానికి మళ్ళీ మధ్యలో రుద్ర నమకం ఉన్నది. కనుకనే రుద్రైకాదశిని ఎలాంటి చోట పెట్టాడంటే అది అటు కర్మకాండకి, జ్ఞానకాండకి పనికొస్తుంది. పైగా కర్మకాండకి సంబంధించిన విషయాలు ఉపనిషద్ భాగంలో చర్చ చేయరు, కానీ ఉపనిషద్ భాగంలో చర్చ చేసిన కర్మకాండ విషయం మాత్రం రుద్రం మాత్రమే చేశారు. ఉదాహరణకి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అనేక మంత్రాలు రుద్ర మంత్రాలే అక్కడ యథాతథంగా కనబడతాయి. అక్కడితో ఆకుండా మళ్ళీ కైవల్య ఉపనిషత్తు, జాబాల ఉపనిషత్తు ఇత్యాది చోట్ల రుద్రానికి ఉపనిషత్ స్థానం కల్పించారు. ఈ మాటలు విద్యారణ్యులు వారు వేదభాష్యం రాస్తూ రుద్రానికి భాష్యం రాసేటప్పుడు దీనికి ఉపనిషత్ భాగం కూడా ఇది అన్నారు. ఇక్కడ ఇలా ఉంటూ ఉంటే ఉపనిషత్తుకు కూడా ఒప్పుకున్నాం, కర్మకు కూడా ఒప్పుకున్నాం. చిత్రం ఏంటంటే తంత్రశాస్త్రాల్లో రుద్రం గురించి వర్ణించారు. తంత్రశాస్త్రాల్లో రుద్రంలో ఉన్న వివిధ మంత్రాలని ఎలా వాడి ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో చెప్పారు. మొత్తం రుద్రం కలిపి ప్రయోగించవచ్చు, విడివిడిగా ఒక్కొక్క మంత్రం తీసుకుంటే ఒక్కొక్క ప్రయోజనం పొందవచ్చు. ఆ మంత్రానికి ధ్యాన శ్లోకము ఎంత జపించాలి, దానితో హోమం ఎలా చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఉన్నాయి. అయితే ఆ టెక్నిక్స్ నేను పుస్తకంలో రాయలేదు. అలాంటివన్నీ కూడా గురుముఖత తెలుసుకోవాల్సిందే. ఈ పుస్తకంలో నేను రాసినది కేవలం శివభక్తి కలిగి ఆ శివుని గురించి ఇంకా తెలుసుకోవాలి, దానికి రుద్రం ఎలా సహకరిస్తుంది అనే జిజ్ఞాస కలిగిన నాలాంటి సామాన్యుల కోసం రాసుకున్న పుస్తకం ఇది ఇక్కడ. అందుకే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలగాలంటే ఓహో శివుడంటే ఇదా అని ఒక్క ఆనందం కలగాలి. పైగా ఇంకొక ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది, ఇది చదువుతూ ఉండడమే రుద్రపారాయణ చేసినంత ఫలితం రావాలి అని తప్పని జరిగింది. ఎందుకంటే మీరు భావనాత్మకంగా దానితో అనుసంధానింపబడుతూ ఉంటారు. పైగా రుద్రం చెప్తున్న విషయం ఏంటంటే సృష్టిలో అనుభవించేటువంటి నీ సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఈశ్వర ప్రసాదాలే. ఈశ్వర ప్రసాదాలు నువ్వు అనుకుంటూ ఉంటే ఆ ఈశ్వర ప్రసాదాలు క్రమంగా ఈశ్వర స్వరూపాలే అని జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే నేను చూస్తున్నవన్నీ ఈశ్వర స్వరూపాలు అని ఇంతవరకు అనుకున్నాను, చూస్తున్న నేను కూడా ఈశ్వర స్వరూపమే అనే జ్ఞానం కలగ. ఆ అద్వైత సిద్ధి కలిగించగలిగే శక్తి రుద్రానికి ఉంది. కనుకనే దీనికి ఉపనిషస్థానీయాన్ని ఇచ్చారు. ఇక్కడ యాజ్ఞవల్క్యుడే చెప్తాడు, అమృత స్వరూపుడైన పరమాత్మ గురించి చెప్పిన నామాలయ్యా ఇందులో ఉన్నాయన్నారు. అందుకే రుద్రానికి ఇన్ని బహువిధ ప్రయోజనములు ప్రయోగములు ఉన్నాయి. చిత్రం ఏంటంటే రుద్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు ఇక్కడ ప్రత్యేకించి. అంతేకాదు రుద్రాన్ని ప్రయోగం చేసి శివ సాక్షాత్కారం పొందినవాడు రామచంద్రమూర్తి. అందుకే రుద్రం బాగా అర్థం కావాలంటే రాముడు కృష్ణుడు బాగా అర్థం కావాలట. అందుకే నేను ఇటు అటు రామకృష్ణుని ఇద్దరిని పెట్టుకున్నాను, ఒక రఘునాథ శర్మ గారు, ఒకడు గోపాలకృష్ణ గారు. ఉభయల మధ్య కూర్చున్నాను కనుక పసివాడినైనా ఇది మాత్రం మాట్లాడగలుగుతున్నాను నేను. దన్నుంటే మరికొంత వస్తుంది. అలాగా వారు ఉభయలు. అందులో రుద్రతత్వం అద్భుతంగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఇది వ్యాస మూలంలోనూ ఉంది, తిక్కన గారు అనువాదంలోనూ ఉంది. అందులో శతరుద్రయం గురించే ప్రత్యేకించి చెప్తాడు. ముఖ్యంగా యుద్ధం జరుగుతూ ఉన్నది, జయధృతుడి విషయంలో ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. పాశుపతం వరం వచ్చింది కానీ వాడలేదు ఆయన. ఆ రాత్రి సమయంలో గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి బయలుదేరన్నట్ట, ఎక్కడికి, కైలాసానికి వెళదాం, తెల్లవారునే మళ్ళీ యుద్ధం, ఇప్పటికిప్పుడు కైలాసానికి వెళ్ళి రాగలరా కురుక్షేత్రం నుంచి. సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళాడు కృష్ణ పరమాత్మ. తీసుకువెళ్ళి తిన్నగా కైలాసానికి తీసుకువెళ్తాడు, మానసరోవరం దగ్గర ఉన్న కైలాసానికి. అప్పుడు శ్రీకృష్ణార్జునులు ఉభయులకి కూడా అక్కడ పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో అక్కడ పాశుపతాస్త్రం ఉంది, తీసుకోండి అని చెప్తాడు ఆయన. అప్పుడు మానసరోవర మధ్యంలో అనేక సర్పాల నడుమ పాశుపతాస్త్రం ప్రకాశిస్తూ ఉంటే కృష్ణార్జునులు ఉభయులు కూడా మోకాళ్ల మీద కూర్చుని రెండు చేతులు దోజలించి ఈ శతరుద్రీయం అనబడే, రుద్రోపనిషత్తు అనబడే రుద్ర నమకాన్ని చదివేత్త. చదవగానే అంతా ప్రసన్నమై పాశుపతాస్త్రం చేతికి వచ్చిందట. అందుకు పరమేశ్వరుడు ప్రసన్నుడై
ప్రతికూలములను అనుకూలం చేయాలి అంటే రుద్రమే దిక్కు అని చెప్పారు ఇక్కడ. అందుకు దీన్ని బాగా ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారి సహాయంతో మనం ప్రయోజనాలు పొందవచ్చు. కానీ వ్యాసుడు ఎంత దయామయుడంటే కృపయా మునినా కృతం అని భారతంలో చెప్పినట్లుగా ఈ రుద్రం అందరికీ అందించాలని ఆయన తాపత్రయపడ్డాడు. సూత సంహిత అని స్కంద పురాణంలో ఉన్నది, అందులో ఒక చిన్న అధ్యాయంలో రుద్రమంతా పెట్టాడు. అది ప్రతివారు చదువుకోవచ్చు, చదువుకుని వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. ప్రతివారు చదువుకోదగ్గ రుద్రం. అవే రుద్రమంత్ర శబ్దాలనే చక్కగా సమకూర్చాడు ఆయన ఆ సూత సంహితలో. రెండవది మహాభారతంలో వ్యాస మహర్షి ఆయన అశ్వత్థామ మొదలైన వారికి శతరుద్రీయం అని ఒక ప్రత్యేక అధ్యాయంలో రుద్రంలో భావమంతా చెప్తాడు. అది కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు. రెండవది. మూడవది శివరహస్యం అనేటువంటి గ్రంథంలో డుండి వినాయకుడు కాశీ విశ్వేశ్వరుడి దగ్గర స్తోత్రం చేస్తాడు. అది కూడా ఈ రుద్ర నమ్మకంలో ఉన్నవన్నీ చెప్తాడు. అందరి సౌకర్యం కోసం ఆ మూడింటిని కూడా ఈ పుస్తకంలో ముద్రించడం జరిగింది చివర, వారి వారి ఇష్టం. అయితే అందులో చదువుతున్నప్పుడు ఏముంది అందులో అని తెలుసుకోవడం కోసం ఈ వ్యాఖ్యానం అంతా మీకు సహకరిస్తుంది. అయితే ఇందులో ప్రసంగిస్తున్నప్పుడు ఎలా ధోరణి ఉందో అదే రచించాం ఇక్కడ, ఇంకేం లేదు. ప్రసంగవశాత్తు కొన్ని ఉదాహరణలు అవి చెప్తాం. నిజానికి గ్రంథంగా రాస్తే అవి చెప్పక్కర్లే, కానీ ప్రవచన పాఠం అని పెట్టడం చేత ఆ ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల సామాన్యులకు మరింత శ్రద్ధ, మరింత అవగాహన, మరింత భక్తి కలుగుతుందని ముఖ్యమైనవి కొన్ని ఇక్కడ తీసుకోవడం కూడా జరిగినది. పైగా ఇందులో నువ్వు చూపించిన అర్థమేమిట్రా, ఇంతవరకు భాష్యకారులు చెప్పింది కాకా అని అంటే ఇందులో చేసిన పని ఏమిటంటే కేవలం మాకు మంత్రము అర్థము చాలండి అనిపిస్తే ఇందులో అది కూడా రాయడం జరిగింది. ఒక మంత్రం, దాని కింద దాని యొక్క అర్థం, దాన్ని ఒక వేరే టైప్లో ప్రింట్ చేశాం. చదివేటువంటి వారికి సులభంగా అది మాత్రమే చదువుకెళ్ళిపోవచ్చు. దాని కింద ఆ మంత్రానికి ఇచ్చిన ప్రవచనం ఏమిటో వస్తుంది. ప్రవచనం ఇచ్చేటప్పుడు విషయాంతరం ఎక్కడికి వెళ్ళదు ఆ విషయంలోనూ లోతు చూస్తూ. అయితే నువ్వు చెప్పిన కొత్త అర్థం ఏమిటి? కొత్త అర్థం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు రుద్రభాష్యం రచించిన వాళ్ళు ఎవరు చెప్పనిది, అంటే చెప్పినది చెప్తూనే చెప్పనిది చెప్తూ ఆ చెప్పనిది చెప్పేటప్పుడు కూడా వేదం సహాయం తీసుకుని చెప్తూ, అది కూడా వెంటనే వేదంలో మరొక చోటు చెప్పినది తీసుకుంటూ ఏం చేసావంటే చాలా జరిగింది ఇందులో. ఎందుకంటే శంకర భగవత్పాదులు వారి పాదాలు పట్టుకున్నటువంటి సంస్కారం గనక ఏది చెప్పినా అటు పర్యవసించడమే పరమార్థం. ఏది విన్నా ఏది చదివినా ప్రయోజనం మాత్రం ఈశ్వర భక్తి కలగాలి, తద్వారా ఈశ్వర జ్ఞానం కలగాలి. ఇది తప్ప మరో ప్రయోజనం ఏ అధ్యయనానికి ఉండకూడదు అంతే. అదే ఉద్దేశంతో ఆ రెండు కలిగించడం మీద వెళ్తూ చూపించిన చిన్న చిన్న ప్రత్యేకతలు ఏమిటి అనేది ఇక్కడ పెద్దల సముఖంలో సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఉదాహరణకి ఉతయనం గోప అదృశన్ అదృశన్నుదహార్య ఆ మంత్రం ఉంది. ఆ మంత్రానికి భాష్యకారులందరూ రచించిన అర్థం ఏంటంటే ఇది ఆదిత్యాత్మక రుద్రస్తుతి. ఆ మంత్రం అంటే రుద్రుణ్ణి ఆదిత్య రూపంలో చూస్తున్నారు. అందుకే అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహిత అని అక్కడ అంటున్నారు. అసౌ అసావాదిత్యో బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము, ఈ కనిపిస్తున్న సూర్యుడున్నాడే ఈయనే రుద్రుడు. ఈయన ఎలా ఉన్నాడంటే తామ్ర అరుణ బభ్రుః సుమంగళ, మొట్టమొదటి బాగా ఎర్రగా కనబడతాడు. దాని తర్వాత కొంచెం ఆ ఎరుపు విరిగి లేత ఎరుపు రంగులోకి వస్తాడు. తర్వాత బంగారు రంగులోకి మారిపోతాడు. అంటే సూర్యోదయం యొక్క క్రమాన్ని చూపిస్తున్నాడు. ఎలా మారినా మనకు సుమంగళుడు, మంగళం కలిగించడానికి వచ్చిన శివుడు అతడు అన్నారు ఇక్కడ. అంటూ ఆయన అందరూ చూడగలరు అన్నారు. అక్కడ అభినవ శంకరులు గొప్ప భాష్యం రచించారు. అదే భాష్యాన్ని అంతకు పూర్వమే విద్యారణ్యుల వారు అందించారు. ఏమనంటే పరమేశ్వరుడు యొక్క నిర్గుణమైన తత్వం ప్రతివారి హృదయంలో ఉంది, కానీ అందరికీ అది అనుభవానికి రాదు. ఎవరో కేవలం మహానిగ్రహ సంపన్నులైనటువంటి యోగులు, జ్ఞానులు మాత్రమే తమలో ఉన్నటువంటి నిర్గుణమైన పరమాత్మను చూడగలరు. ఉపాసకులు మాత్రమే కైలాసాది లోకాల్లో ఉన్న శివస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోగలరు. ఉపాసనలో భక్తులు పండినవారు మరి వాళ్ళిద్దరికీ శివుడు కనబడతాడు, కానీ సామాన్యులకు శివుడు కనబడడా? కానీ ఆయన అందరికీ తెలుసుట, ఈజ్ వెల్ నోన్. శివుడికో పేరు వెల్ నోన్ అని, వెల్ నోన్ అని ఇంగ్లీష్లో చెప్పాను కానీ సంస్కృతం దానికి శృతం అని పేరు. బాగా తెలుసుట, స్తుహి శృతం గత్త శతం యువానం, వెల్ నోన్ ఆయన అందరికీ తెలుసుట. మరి అందరికీ తెలుసు అన్నారు కానీ నాకు తెలియదండి అని ఎవరైనా వచ్చు. మీకు తెలుసయ్యా అన్నాడు. ఎలాగంటే అదిగో కనబడుతున్నాడే సూర్యుడి రూపంలో అందరికీ ప్రత్యక్షంగా ఉన్నాడు అన్నారు. ఇదంతా కూడా ఉపనిషత్తులు కూడా నువ్వు ఏ దేవతను ఉపాసించినా ముందు సూర్యమండలంలో ఉపాసిస్తే తర్వాత నీ హృదయ మండలంలో ఉన్నవాడు కనబడతాడు అని ఉపనిషత్తు సమన్వయిస్తుంది. అందుకు ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి ఉపాసన అంతరాదిత్యోపాసన అని ఛాందోగ్యం మొదలైనవన్నీ చెప్తున్నాయి. ఆ ఉపనిషత్తులను మర్చిపోకూడదు. అందుకు ఇక్కడ మరొక విషయం కూడా నేను చెప్పడానికి సాహసిస్తున్నాను.
సంప్రదాయజ్ఞులు మన్నింతురుగాక. అదేమిటి అంటే, మహానుభావులైనటువంటి అరవింద మహర్షి, మన ఎంత అసంప్రదాయవాది అన్నప్పటికీ కూడా ఆర్య సమాజ స్థాపకులైనటువంటి దయానంద సరస్వతి, వీళ్ళు కూడా వేదానికి భాష్యం రచించారు. కొన్ని చోట్ల వాళ్ళు ఔచితీయమంతమైన అర్థాలు చెప్పారు. వారి అసంప్రదాయాన్ని నేను ఒప్పుకోను, కానీ వాళ్ళు చెప్పిన కొన్ని ఔచితీయమంతమైన వేదసమ్మతమైన అర్థాలను మాత్రం అంగీకరించవలసిందే కదా. అవి కూడా చాలా బాగున్నాయి, అవి కూడా గ్రహించడం జరిగింది. అయితే అందులో అసంప్రదాయములు మాత్రం పరిగణించడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చేటువంటి అర్థాలు, వేదం సాయంతో ఈశ్వరుడు స్ఫురింపజేసిన అర్థాలు ఏమిటి అంటే, ఇప్పుడు ఉదయనం గోప అదృశన్ అదృశన్ను దహార్యహ, ఆ ఆదిత్య రూపంలోనూ రుద్రుడు అందరికీ కనబడుతున్నాడు. ఎవరికి అంటే గోపకులకి ఉదహార్యులకి కూడా కనబడుతున్నాడు. వాళ్ళకి వీళ్ళకేంటి విశ్వాభూతాన్ని అందరికీ కనబడుతున్నాడు అని అర్థం చెప్పారు. దీనికి గోపాహ అంటే పాలు మోసుకు వెళ్లేవారు, ఉదాహార్య అంటే నీళ్లు మోసుకు వెళ్లేవారు, వాళ్లకు కూడా కనబడుతున్నాడు. అంటే వాళ్ళకి ఉపాసనలు పూజలు ఏం లేవు, తెల్లవారిందంటే పాలమ్ముకోవడం నీళ్లు మోసుకోవడం ఇవే పనులు పెట్టుకున్నటువంటి వారు, వాళ్ళు కూడా శివుణ్ణి సూర్య రూపంలో చూస్తున్నా అని అర్థం చెప్పారు. ఇది నేను అనౌచిత్యమని అనను, గాని పూర్తిగా ఔచిత్యమని అంగీకరించలేను. పెద్దవారి మాటనే కాదంటావాని కళ్ళెర్ర చేస్తే క్షమించురుగాక. ఎందుకంటే అంత వేదమాత నీళ్లు మూసేవాళ్ళు పాళ్ళు మూసేవారు గురించే చెప్తుందా, ఏమిటి ఇందులో ఉన్న అర్థం? దాని గురించి ఆలోచిస్తే నాకు మళ్ళీ వేదంలోనే ప్రమాణం దొరికింది, ఇంకెక్కడా కాదు. గోపాహ అనే మాట వేదంలో అనేక చోట్ల దేవతలు అనే అర్థంలో వాడబడింది అది. అలాగే ఉదాహార్యహ అంటే ఊర్ధ్వమైనటువంటి ఈశ్వర శక్తుల్ని భూమిపై క్రిందికి తీసుకువచ్చేటువంటి పర్జన్య రూపాది శక్తుల్ని ఉదాహార్యహ అన్నారు. నీటిని మూసేవారు అంటే పర్జన్యాదులు. గోపాహ అంటే రక్షణ శక్తులు, గోపకులు అంటే రక్షకులు, గోపనం అంటే రక్షణ. ప్రపంచాన్ని రక్షించే గోపకులు ఎవరయ్యా అంటే దేవతలట. ఆ దేవతలకు కూడా దేవుడు ఎవడుంటే మహాదేవుడు, అందుకు గోపాల కృష్ణుడు అనుకుంటే అది సరిపోతుంది, ఏం తప్పులేదు. ఇది సంప్రదాయ అర్థమే, సంప్రదాయ విరుద్ధం కాదు. ఇంకా ప్రమాణంలో చిత్రం దేవానామదగాదనీకం, ఇందులో దేవానామనదని గోపాహ తీసుకోవచ్చు, ఉదగాదనీకం దగ్గర ఉదాహరి అన్వయించవచ్చు. అంత ప్రమాణాలు వేద ప్రమాణంతోనే కనబడుతున్నాయి. కానీ గోపాహ అంటే ఆ వస్తున్న సూర్యభగవానుడు రూపంలో ఉన్నటువంటి రుద్రుని దేవతలు నమస్కరిస్తూ ఉన్నారు, పర్జన్య శక్తులు నమస్కరిస్తున్నాయి. ఆయన నుంచి శక్తిని పొందిన ఆ దేవతలు పర్జన్య రూప శక్తులు భూమిని అనుగ్రహిస్తున్నారు అర్థం చెప్పడం జరిగింది. ఇలాంటివి ఇక్కడ మీకు ఇలాంటి అర్థాలు వైదికమైన అర్థాలు కనిపిస్తాయి. వేద విరుద్ధం కాదు, ఔచితీయమంతంగా ఉంటుంది. ఎవడు విన్నా అద్భుతం అనగలిగే భావం ఉంది. వేదమే ఇచ్చిన అర్థాన్ని వేద పురుషుడైన పరమేశ్వరుడు స్ఫురింపజేశాడు. ఇది పెద్దవాళ్ళు రాయలేదని నేను అన్ను, వాళ్లకు ఒక విధంగా స్ఫురింపజేసి అల్పుడికి కూడా ఇలా స్ఫురింపజేసినందుకు ఆయన కృప ఇంత గొప్పది కదా అని నమస్కారం చేసుకున్నాడు. ఇంకో భావం ఇందాక చెప్పారు, ఆరాత్తే గోఘ్న పూరుషగ్ని క్షయద్వీరాయ, మూడు మాటలున్నాయి ఇక్కడ. అంటే గోవుల్ని హింసించువాడా, వీరుల్ని హింసించువాడా, పురుషుల్ని హింసించువాడా అనగానే బయలుదేరారండి ఆధునికులు. వేదానికి సరియైన అర్థం చెప్పడానికి సంప్రదాయం తెలియాలి. ఒకటి, విరుద్ధార్థాలు చెప్పడానికి దుర్మార్గాలు సృష్టిస్తూ శివుణ్ణి హింసకుడుగా చూపించేటువంటి వాళ్ళు కొందరు తయారైతే, నాస్తికులు కొందరు తయారయ్యి గోవుల్ని చంపడం మీ వేదంలోనూ ఉంది కదా, మేమెందుకు గోవుల్ని చంపకూడదనే పాపాత్ములు కూడా తయారయ్యారు. మీకు పుస్తకాలు రాశారు, ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాల క్రితమే కొందరు రాశారు. వాళ్ళకి ఎవరు సమాధానాలు చెప్పలేకపోయారు, ఎందుకంటే అర్థం తెలియక. కానీ నిజానికి ఇలాంటివి అర్థం విడాలన్నా అరవింద మహర్షి లాంటి వాళ్ళు సహకరించారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి, ఇంద్రుడు పర్వతముల వజ్రముతో గోవులను కొట్టెను అని ఒక మంత్రం ఉంది. ఇదే యథాతథంగా పదానికి అర్థం రాస్తే ఇంద్రుడు వజ్రముతో గోవులను కొట్టెను మీరే చెప్పారు కదండి. అక్కడ ఇంకో చోట అంటాడు, ఇంద్రుడు గోవులతో పర్వతములను కొట్టెను, ఇంద్రుడు గోవులతో పర్వతములను కొట్టెట. ఇదేమిటయ్యా అర్థం? ఇంద్రుడు ఆవులను తీసుకుని కొండకేసి కొట్టాడని అర్థం రాశాడు ఒక ఆయన. అందుకే వేదానికి అర్థం ఎవడిపడి ఒక ఆయన అన్నాడు, రోజు తెల్లవారుజాము టీ తాగుతూ వేదానికి అర్థం రాశాను, 4 వాల్యూమ్స్, ఇంతవరకు ఎవడూ చేయలేదు. నేను రామాయణకు అర్థం రాశాను, భారతానికి అర్థం రాశాను, భాగవతానికి రాశాను, వేదానికి కూడా అర్థం రాశాను అన్నాను. అతడి వల్ల ప్రపంచానికి జరిగిన ప్రమాదం అంతా ఇంత కాదు. వేదాలు గల టీలు తాగుతూ కాఫీలు తాగుతూ అర్థాలు రాయకూడదు, తపస్సు చేయాలి లేకపోతే ఊరుకోవాలి, లేదా సంప్రదాయం తెలియాలి, సంప్రదాయం కాళ్ళు పట్టుకుని మాట్లాడారు. అక్కడ నేను చేసింది వాళ్ళ కాళ్ళు పట్టుకునే చెప్పాను. ఇక్కడ అయితే గోఘ్న అనే మాటకి ఆవులను చంపువాడని కనబడుతూ ఉంటే మీరు గోహత్యకూడదని మళ్ళీ హిందూ మతాలను చెప్తారేంటని అన్నవాళ్ళు ఉన్నారు. దీనికి అర్థమేం తీసుకోవాలి అంటే, దానికి అర్థం ఇక్కడ రాశాను, ముందు భౌతిక అర్థం తీసుకుని, మనమేదో పాపం చేసుకున్నాం గనక గోవుల్ని దెబ్బ తీసుకునే వాళ్ళు
తీసుకుంటున్నాం, గోవుల్ని దెబ్బతీసే వాళ్ళు కనబడుతున్నా, ఏమి చేయలేకపోతున్నాం. ఎందువల్ల? ఏదో పాపం చేసుకున్నాం గనక. పాపరూప ఫలం ఇచ్చేవాడు పరమేశ్వరుడు గనక ఆ రూపంగా మనల్ని హింసిస్తున్నాడు. ఇక్కడ ఉదాహరణకి ఏదో రోగం వచ్చింది, ఆ రోగం మీరు నేను తెచ్చుకోలే, ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుడు ఊరికనే ఇవ్వలేదు, ఇదివరకు చేసిన పాపకర్మకు ఫలంగా ఇచ్చాడు. ఈశ్వరుడు అంటే కర్మఫల ప్రదాత. ఆ నిర్వచనం తెలిస్తే ఇదంతా అర్థమవుతుంది. నువ్వు చేసుకున్న పాపరూప కర్మకు ఫలంగా ఘోర రూపంలో శిక్షిస్తున్నాడు, నిజమే. కానీ మళ్ళీ నువ్వు లోకం క్షేమంగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి. అందుకోసం ఏం చేయాలంటే, రోగాలిచ్చిన వాడా నువ్వే దీన్ని పోగొట్టు అని అడగాలట. ఎందుకంటే ఇచ్చేవాడాయనే తీసేవాడాయనే రెండు ఆయన కాకపోతే ఆయన శిక్షిస్తుంటే ఇంకోటిని రక్షించమని అడగచ్చు. కానీ రుద్రం ఏం చేస్తుందంటే, శిక్షిస్తున్న ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వే రక్షించన్నది ఇక్కడ. అంటే ఆయన ఈశ్వరుడు, రెండు ఆయనే చేయగలడు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని శివుడు శిక్షిస్తున్నాడు కనుక విష్ణువారు రక్షించని ఇక్కడ రాయలేదు. ఇక్కడ ఒకే ఈశ్వరుడు వాడు. కనుక ఇందులో చేసిన పెద్ద ప్రయత్నం ఏంటంటే, ఘోర రూపంలో మన చుట్టూ జరుగుతున్నటువంటి బాధలన్నీ కూడా మనం చేసుకున్న పాపాలకి ప్రతిఫలంగానే అనుభవిస్తున్నాం. కానీ అలా ఊరుకోకూడదు. మనకు జబ్బు వచ్చింది అనుకోండి, ఏదో పాపఫలం అని పడుకుంటామా, డాక్టర్ల దగ్గరికి వెళ్తామా లేదా? అదేవిధంగా స్వామి ఇది ఉండకూడదు, నా దేశం క్షేమంగా ఉండాలి, ఈ ప్రపంచం క్షేమంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, అందుకే ఈ గోవుల్ని హింసించకుండా చూడు. ఎవరికైతే వీటిని హింసించాలని ప్రవృత్తి పుట్టిందో వాళ్ళ బుద్ధిని మార్చు, నా ధర్మం.

బాధిస్తారంటే వివిధ ఈరాహ వీరాహ వివిధములైన గతులతో బాధిస్తారట. ఎలా బాధిస్తారు మనకు అర్థం కాదు. ఇవన్నీ వైదిక అర్థములే. కానీ ఈ ముగ్గురిని కొట్టి నీ సౌమ్య రూపం చూపించన్నాడు ఇక్కడ. అంటే శివుడు సౌమ్యుడు. సౌమ్యుడు అంటే మళ్ళీ ఉపనిషత్తులు కదండి, బ్రహ్మ విధవే సౌమ్య భాతి ఉపనిషత్తులు ఉంటుంది. ఇదిగో నీ ముఖం బ్రహ్మవేత్త ముఖంలా సౌమ్యంగా ఉంది అన్నాడు ఇక్కడ. కేవలం సౌమ్య ముఖం అంటే అర్థం ప్రస్తుతానికి కోపం అణుచుకున్నవాడు ముఖం అని అర్థం కాదు. ఇక్కడ బ్రహ్మవేత్త ముఖంలో ఈ నిర్మలమైన జ్ఞానం వల్ల కలిగిన ఆనందం ఉంటుందో, ఆనందం మెరిసిపోతూ ఉంటుంది, దానికి సౌమ్యము అంటారు. బ్రహ్మజ్ఞానమే సౌమ్యం. కనుక సౌమ్యుడైన పరమేశ్వర అంటే కేవల జ్ఞానస్వరూప అని అర్థం. నీ జ్ఞానస్వరూపం సాక్షాత్కరించాలంటే దానికి ముందు గోఘ్న పూరుషఘ్న వీరఘ్న జరగాలి. ఇది తాత్విక అర్థం చెప్పడం జరిగింది. గోవు అనే మాటకి ఇంద్రియములు అని ఒక అర్థము. గోవు అంటే కిరణముల అర్థం. ఇందాక చెప్పేమే ఇంద్రుడు గోవులతో పర్వతములను కొట్టెను అంటే సూర్యుడు కిరణములతో భేదించరానివి కూడా భేదించాడు అని అర్థం అండి అక్కడ వేదంలో. అది అర్థం దాని స్పష్టంగా ఉంది. దాన్ని తీసుకుని గోవులను తీసుకుని రాతికేసి కొట్టాడంటే తప్పు కదా. అందుకే సంప్రదాయం తెలియాలి. గోశబ్దానికి వేదం ఏమర్థం చెప్పింది? గోవు అంటే ఇంద్రియములు అని ఒక అర్థం. పురుషుడు అంటే జీవుడు అని అర్థం. వీరులు అంటే బాధించేవారు అని అర్థం. ఈ మూడు ఏంటంటే మన ఇంద్రియములు వీటితో మురిసిపోతూ ఇంద్రియారాములు, అఘాయు ఇంద్రియారామో మోఘపార్థ సజీవతి అని భగవద్గీతలో చెప్పాడు. అందుకే ఈ ఇంద్రియములే నేననుకునే అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగించు, అది గోఘ్న అంటే అది అనమాట. అలాగే పురుషఘ్నే జీవభావం ఏదైతే ఉన్నదో ఇవన్నీ అనుభవిస్తూ సుఖదుఖములు నేను అనుభవిస్తున్నాననే భోక్తృత్వ భావం జీవభావం. ఇది వేదాంత పరిభాష. అందుకే జీవభావాన్ని పోగొట్టు. పురుషుడంటే ఇక్కడ జీవుడు. పురే శయనం కరోతైతే పురుష. కనుక జీవభావాన్ని పోగొట్టు. మూడు, నేను పోగొట్టుకుందామని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇదివరకటి పాపకర్మల ఫలంగా నన్ను వివిధాలుగా బాధిస్తున్నటువంటి పాపరూప ఫలములు, కర్మ బీజములు నా దగ్గర చాలా ఉన్నాయి. అవి నన్ను బాధిస్తున్నాయి. ఆ పాపములు నన్ను వివిధ విధములుగా బాధిస్తున్నాయి. కనుక నన్ను బాధించే పాపములు వీరులు ఇదనమాట. కనుక నా ఇంద్రియములే నేననే అజ్ఞానాన్ని పోగొట్టు, నా జీవభావాన్ని పోగొట్టు, నన్ను బాధించే ఈ పాపాలన్నింటినీ పోగొట్టి నీ సౌమ్యమైన జ్ఞాన స్వరూపాన్ని నాకు ప్రసాదించు అని అర్థం దీనికి చెప్పడం జరిగింది. ఇలా ప్రతిదానికి తాత్విక అర్థం అంతేకాదు, సామాజిక అర్థం మళ్ళీ విడిచిపెట్టలేదు. భౌతిక అర్థం కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో అనేక వృత్తులు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒక మాట ఉన్నది మనకి. ఇదేదో పాశ్చాత్య దేశాల నుంచి మనకు ఊడిపడింది అని అనుకుంటాం. కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కనబడుతుంది మనకు రుద్ర నమ్మకంలో. ఆశ్చర్యపోతాం మనం. అందుకే ఒక కథ చెప్తారు. చాలా కాలం క్రితం రష్యా కమ్యూనిజంతో పచ్చగా కళకళలాడిపోతున్న రోజుల్లో ఒక ఆయన వెళ్ళాట అక్కడికి భారతదేశం నుంచి. ఎందుకంటే ఈ దేశంలో ఉంటూ మరో దేశాన్ని అభిమానించడం ఈ దేశంలో వాళ్ళకి చాలా అలవాట. అందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళి అతని దగ్గర కూర్చుని నాకు మీ కమ్యూనిజం గురించి ఇంకా పూర్ణమైన పాఠాలు నేర్చుకోవాలని ఉందండి అనగేట రష్యన్ని. ఆయన అన్నట్ట, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు అన్నాడు. భారతదేశం నుంచి అన్నాడు. మీ భారతదేశంలో రుద్ర నమ్మకం ఒకటి ఉంది, అది బాగా చదువు, అదే కమ్యూనిజం అని చెప్పట్టు. ఎందుకంటే మీకు ఎలా కనబడుతుందో చూడండి. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని అన్నాడు ఒక ఆయన. ఎవరు? ఆ మహానుభావుడు బలైమాట చెప్పాడు. అంతేకాదు, కుమ్మరి చక్రం కమ్మరి కొలిమి సాలెల మగ్గం జాలరి పగ్గం గొడ్డలి గుణపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిన్నాల్ నా వినుతించే నా విరుతించే నా నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అని రచించాడు. ఇలాంటి వాళ్ళ విప్లవ కవిత్వం పట్టుకుని వేద సంస్కృతిని నిందించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు కొంచెం కూర్చోపెట్టి చెవులు మెలేసి, నీ నవీన గీతికే కాదయ్యా, భారతీయ సనాతన గీతికి కూడా ఇదే భాగ్యం ప్రణవం. చూసుకో ఎక్కడుందయ్యా సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు ఈశ్వర స్వరూపం దర్శించమని నా వేదం చెప్తోంది. ఎలాగ నమః కులాలేభ్య కర్మారేభ్యశ్చ భో నమో నమః, నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ భో నమః. తీయండి, వేటగాడి రూపంలో ఉన్న శివుడు కుమ్మరివాడు. కులాలేభ్య అంటే కుమ్మరి, కర్మారేభ్య కమ్మరి, కర్మారేభ్య కమ్మరి దగ్గరతనం. అవే శబ్దములు వాటినే వాడాడు ఇక్కడ. అంతేకాదు చాతుర్వర్ణ్యములు శివస్వరూపుని చెప్పాడు. పుష్టాయి ఉపవీతినే నమః, యజ్ఞోపవీద్ధారి వచ్చాడు. క్షత్రాణాం పతే నమః, పాలకులు వచ్చారు. నమో వాణిజాయ, వ్యాపారవేత్త వచ్చాడు. ఎవరు రాలేదండి అక్కడ? వేటాడుకు తిరిగేటువంటి పశువుల్ని పక్షుల్ని వేటాడుకు తిరిగే పుంజిష్టేభ్యో నిషాదిభ్యచ్చవో నమో నమః. మొత్తం సమాజం అంతటా కూడా ఈశ్వర స్వరూపంగా దర్శించగలిగే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి మనకి ఏదైతే అగ్గిపుల్లా కుక్కబిల్లా సబ్బుబిల్లా హీనంగా చూడకదేని కవితామయమైనో అన్ని అన్నాడు అదే శ్రీశ్రీ గారు. ఆయన మరికొంచెం కాస్త అధ్యయనం చేసి పవిత్రమైన జీవితం గడిపి కొద్ది పెద్దవాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకుంటే మళ్ళీ మన సంస్కృతి వచ్చేవాడేమో అయినా.

0: హీనంగా చూడక దేన్ని, కవితామయమైనవి అన్ని అన్నాడు ఆయన. దాన్ని కొద్దిగా మారుద్దాం, హీనంగా చూడకు దేన్ని, ఈశ్వరమయమైనవి అన్ని. ఈశ్వరమయమైనవి అన్ని అని ఎరుక కలిగాక, ఇదివరకు చేసుకున్న పుణ్యాలు బట్టి నాకు ఈ ఉపాధి వచ్చింది, నా కర్మలు బట్టి నాకు ఈ ఉపాధి వచ్చింది. ఉపాధితో పుణ్యఫలమైన గొప్పతనాన్ని అనుభవించడమే కాదు, పాపఫలమైన దుఃఖాలు నా దగ్గర ఉన్నాయి, రెండూ ఉన్నాయి.
1: ఓం నమశివాయ. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thiruneriya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Nageswara Lingamu. Idi గుజరాత్లో ద్వారక దగ్గర ఉంది. పూర్వకాలంలో పశ్చిమ సముద్ర తీరంలో దారకుడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతడి యొక్క భార్య దారుకి. ఈ రాక్షసుడు కొన్ని యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి పట్టణాన్ని నిర్మించుకుని భార్యతో సహా అందులో సుఖంగా ఉంటూ ఉన్నాడు. అయితే సహజమైనటువంటి రాక్షస బుద్ధి, దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి మానవులందరినీ హింసిస్తూ ఉన్నాడు. మునీశ్వర్లందరినీ కూడా ముప్ప తిప్పలు పెడుతూ ఉన్నాడు. ముని వాటికలన్నీ కూడా అగ్నికి ఆహుతి చేస్తూ ఉన్నాడు, హోమగుండాలు అర్పివేస్తూ ఉన్నాడు, యజ్ఞయాగాదులన్నీ కూడా ధ్వంసం చేసేస్తూ ఉన్నాడు. అగ్నికి వాయువు తోడైనట్లుగా అతడితో పాటు అతడి భార్య కూడా లోకకంటకురాలైంది. మునులు ప్రశాంతంగా జీవించటము అనేది అసాధ్యమైపోయింది. ఆ రోజుల్లో ఔర్యుడు అనేటటువంటి మహర్షి ఆ ప్రాంతాల్లో ఉండేవాడు. మునీశ్వర్లంతా కూడా ఔర్యుడి దగ్గరికి పోయి దారకుడు పెట్టేటటువంటి బాధలను గురించి ఆయనకు వివరించి, మహర్షి ఆ బాధల నుంచి మాకు విముక్తి కలిగించండి అని ప్రార్థించారు. వాళ్ల యొక్క మొర ఆలకించినటువంటి ఆ మహర్షి భూమి మీద కలిగినటువంటి ప్రజలను గాని మునీశ్వర్లను గాని నువ్వు హింసించినట్లయితే మరుక్షణంలో సతీ సమేతంగా మరణిస్తావు అని శపించాడు. ఈ విషయం దారకుడికి తెలిసింది. అప్పుడు ఆ రాక్షసుడు తన యొక్క తపశ్శక్తితో సముద్రం మీద పట్టణం నిర్మించుకుని అక్కడ ఉంటూ సముద్రం మీద ప్రయాణం చేసే వాళ్లందరినీ పట్టుకుని పీడించడం మొదలుపెట్టాడు. ఒకనాడు సముద్రం మీద ఒక ఓడ పోతోంది. అందులో సరుకులు, సంబారాలు, ధనము దండిగా ఉన్నాయి. ఈ దారకుడు ఆ ఓడ మీద పడి దోచుకుని ఓడలో వాళ్లందరినీ కూడా బందీలుగా చేశాడు. ఈ ఓడలో సుప్రీయుడు అనేటటువంటి వణిక ప్రముఖుడు ఒకడున్నాడు. అతడు గొప్ప శివభక్తుడు, సదాచార సంపన్నుడు, పరమనిష్టాగరిష్ఠుడు. కారాగారంలో కూడా రుద్రాక్షమాల విభూతి ధరించి శివపూజలు, శివభజనలు చేస్తూ ఉన్నాడు. భటులు ఈ విషయాన్ని దారకుడికి నివేదించారు. శివపూజలు, భజనలు చేసేవాళ్లని తీవ్రంగా హింసించండి అన్నాడు. వాళ్లందరూ కూడా, ఆ రాక్షస శ్రేష్ఠులందరూ కూడా ఈ భక్తులను హింసించడం మొదలుపెట్టారు. అందరూ పూజలు మానేశారు, సుప్రీయుడు మాత్రం మానలేదు. అతన్ని ప్రత్యేకంగా ఒక చిన్న ఖైదులోకి మార్పించాడు దారకుడు. అతని దగ్గర పూజా సామాగ్రి అనేది ఏమీ లేకుండా చేశాడు. అయినా సరే సుప్రీయుడు మాత్రం భజన చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాక్షసుడు ఈ సుప్రీయుడి దగ్గరకు వచ్చి, ప్రే సుప్రియ, నిన్ను ఖైదు చేసినప్పటికీ కూడా నీ బుద్ధి మారలేదు, నీకు మరణ శిక్ష విధిస్తే గాని ఈ పూజల మానవులాగా ఉంది అన్నాడు. ఆ మాటలు విన్న సుప్రీయుడు, దానవేశ్వర, జీవికి స్వేచ్ఛ స్వాతంత్రము అనేవి ఎక్కడున్నాయ్యా? తల్లి గర్భమే ఒక నరకం, అది కారాగారం కన్నా కూడా భయంకరమైనటువంటిది. ఆ తరువాత ఈ భూమండలమే ఒక పెద్ద చెరసాల, అహంకార మమకారాలే వాడి సంకెళ్ళు. నువ్వు మమ్మల్ని పెద్ద ఖైదు నుంచి చిన్న ఖైదుకు మార్చగలవు అంతేగాని ఇంకా ఏమీ చేయలేవు అన్నాడు. దాంతో ఆ రాక్షసుడి కోపం కట్టలు తెంచుకుని వచ్చేసింది. సుప్రీయుణ్ణి చంపబోయాడు. మరుక్షణంలో పరమేశ్వరుడు సుప్రీయుడికి నాగేశ్వరుడి రూపంలో ప్రత్యక్షమై ఆ దారకుణ్ణి సంహరించి సుప్రీయుణ్ణి ఏ వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. దానికి సుప్రీయుడు, దేవదేవా, ఈ దారుకావనంలో జ్యోతిర్లింగమయ్యుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నువ్వు రక్షించవలసింది అని వేడుకున్నాడు. అతడి కోరిక ప్రకారం దారుకావనంలో జ్యోతిర్లింగమయ్యాడు ఆ పరమేశ్వరుడు.
3: ఓం నమః శివాయ. You're listening to Shaivam.org Radio's 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Vishwanathudu Kashilo unnatuvanti vaade Vishwanathudu, atade Visveshwarudu. Srushtiki purvame pavitramainatuvanti Kashi pattanam unnadi ani chebutoo unnaru. తేజరూపుడు సచ్చిదానంద స్వరూపుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ ఈ లోకాలు సృష్టించాలి అని తలచినటువంటి వాడై నిరాకారుడుగా ఉన్నటువంటి తాను సాకారుడయ్యాడు. ఆ తర్వాత తన నుండి శక్తిని బయటికి పంపించాడు, అదే ప్రకృతి. ఇప్పుడు ఆ ప్రకృతి, పురుషుడు ఇద్దరూ ఉన్నారు. వీరిద్దరూ కూడా సంచరించడానికి కొన్ని యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి కాశీ పట్టణాన్ని నిర్మించాడు పరమేశ్వరుడు. పురుషుడు పరమాత్మ యొక్క ఆదేశాన్ని అనుసరించి ఈ సృష్టి చేయటం కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు. అతడు తపస్సు చేస్తూ ఉండగా అతని శరీరం నుంచి నీరు కాలవలై ప్రవహించింది. ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయి శ్రీమన్నారాయణుడు ఒక్కసారి తల ఊపాడు. ఆ ఊపుకు చెవలకు పెట్టుకున్నటువంటి ఒక కమ్మ ఊడి నేల మీద పడింది. ఈ రకంగా ఆ చెవి కమ్మ పడిన చోటునే మణికర్ణిక అంటారు. అది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. విష్ణువు ప్రకృతితో కలిసి నీటి మీద నిద్రపోతూ ఉన్నాడు. అతడి యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు. అతడు పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం ఈ సృష్టి కార్యక్రమం అంతా కూడా చేయటం మొదలుపెట్టాడు. మొట్టమొదటగా 500 కోట్ల యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు. దానికి 4 వైపులా కూడా 14 లోకాలు సృష్టించాడు. ఈ బ్రహ్మాండమంతా కూడా నీటి మీద పడవలాగా తేలి ఆడుతూ ఉన్నది. దాని అడుగున అష్టదిగ్గజాలన్నీ కూడా నుంచిన ఆ బ్రహ్మాండాన్ని మోస్తూ ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో సగం భూలోకం, 1/4 వంతు ఊర్ధ్వలోకం, 1/4 వంతు అధోలోకము. ఆదినారాయణుడు, మిగిలినటువంటి బ్రహ్మాది దేవతలు, మహర్షులు అందరూ కలిసి అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. వాళ్ల యొక్క ప్రార్థనను మన్నించినటువంటి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు వారందరూ కూడా ముక్తకంఠంతో, దేవదేవ, పరమపురుష, కైలాసవాస, నువ్వు కాశీ పట్టణంలో జ్యోతిర్లింగ రూపంలో వెలసి శాశ్వతంగా పూజలు అందుకుంటూ ఉండవలసింది అని చెప్పేసి కోరారు. భక్తుల యొక్క కోరికలు మన్నించాడు పరమేశ్వరుడు. కాశీపట్టణంలో 2 నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. వరుణ అసి ఈ రెండు నదుల మధ్యన ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి దాన్ని వారణాసి అని పిలుస్తూ ఉన్నారు. ఈ కాశీ నగరాన్నే మహాశ్మశానము అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు ఈ పట్టణంలోనే యజ్ఞం చేశాడు. ఆ ప్రదేశాన్ని దశ అశ్వమేధ ఘట్టము అని అంటారు. ఇది మహాపవిత్రమైనటువంటి క్షేత్రం. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ క్షేత్రంలో అష్టభైరవులు, నవదుర్గలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, నవగ్రహాలు, గణపతులు అందరూ ఉన్నారు. కాశీపట్టణంలో గంగాస్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి దేవతల్ని అందరినీ కూడా అర్చించాలి అని చెప్పేసి లోకంలో ఉన్న ప్రతి మానవుడు కోరుకుంటాడు. ఆ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం లేనిదే కాశీ వెళ్లలేము. కాశీ వెళ్ళకపోయినప్పటికీ కాశీ వెళదాము అనుకుంటే చాలు, వెళ్లినటువంటి ఫలితం వస్తుంది. కాశీయాత్ర గనక చేసినట్లయితే 5 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. కాశీలో మరణిస్తే చాలు, ఎటువంటి క్రూర కర్ముడికైనా సరే కైలాసం వస్తుంది. రామేశ్వరంలోని ఇసుకను తెచ్చి కాశీలో విశ్వేశ్వరుడికి అభిషేకం చేసినటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. అంతెందుకు, యజ్ఞయాగాదులు చేసి స్వర్గ సుఖాలు అనుభవించే కన్నా కూడా కాశీలో పిశాచ్యమై తిరగటమే మిన్నా అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి మహత్తరమైనటువంటి ప్రాముఖ్యత గల కాశీలో జ్యోతిర్లింగము ఆ విశ్వేశ్వరుడు అనే పేరుతో, అదే విశ్వనాథుడు అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నది.
3: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Trayambakeswarudu. Idi Maharashtra lo Nasika degara unnadi. అందుకే దీన్ని నాసికా త్రయంబకము అని కూడా అంటారు. త్రేతాయుగంలో తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్లాడు. అక్కడ పంచవటి దగ్గర పర్ణశాలను నిర్మించుకుని అందులో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రావణ బ్రహ్మ యొక్క సోదరి అయినటువంటి శూర్పణఖ శ్రీరాముణ్ణి చూసి అతడి మీద మనసుబడ్డది. ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులు కోసి పంపించాడు లక్ష్మణుడు. శూర్పణఖ యొక్క ముక్కు చెవులు ఖండించినటువంటి ప్రాంతానికి నాసిక అని పేరు వచ్చింది. ఆవిడ యొక్క నాసిక అంటే ముక్కును ఖండించాడు కాబట్టి ఆ ప్రాంతానికి నాసిక అని పేరు వచ్చింది. అదే ఇప్పుడు నాసిక్ అని అంటూ ఉన్నాం. ఇది మహారాష్ట్రలో ఉంది. ఈ పంచవటి నాసిక మండలంలోనే ఉంది. ఇప్పుడే బ్రహ్మగిరి అనేటటువంటి పర్వతం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. దానిమీదనే గోదావరి నది పుట్టింది. పూర్వకాలంలో బ్రహ్మగిరి మీద అహల్యతో ఆ గౌతమ మహర్షి నివసిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప తపస్సంపన్నుడు, నిష్ఠాగరిష్ఠుడు, ఎంతటి పది పని అయినా సరే సాధించగలిగినటువంటి దీక్షాదక్షుడు. ఒకరోజున బ్రహ్మగిరి ప్రాంతంలోని మునీశ్వరులందరూ కలిసి, గౌతముడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, ఆయనకు అసాధ్యము అనేది ఏమీ లేదు, కాబట్టి మనం ఏదో ఒక ఉపాయం పన్ని ఆ గౌతముడి ద్వారా గంగను భూలోకంలోకి తీసుకొచ్చేటువంటి ఏర్పాటు చేద్దాము అనుకున్నారు. గౌతముడు తన భూమిలో వరి పైరు వేశాడు. మునులు తమ యొక్క తపశ్శక్తితో మాయాగోవును సృష్టించి వదిలిపెట్టారు. ఆ మాయాగోవు ఆ వరి పైరునంతటినీ కూడా మేసేస్తూ ఉంది. అది చూసినటువంటి ఆ గౌతముడు దర్భపులతో ఆ గోవును అదిలించాడు. మాయాగోవు మరణించింది. దాంతో మునీశ్వర అక్కడ ఉన్నటువంటి ఆ జనులందరూ కూడా గౌతముడు గోహత్య చేశాడు, గోహత్య పాతకం చుట్టుకుంది అని చెప్పేసి గోలు చేశారు. మర్మం తెలియనటువంటి గౌతముడు ఆ పాపానికి పరిహారం ఏమిటో చెప్పమని వేడుకున్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచించి దేవలోకంలో నుంచి ఆ గంగానదిని గనక తీసుకొచ్చినట్లయితే ఈ గోహత్య పాతకము అనేది పోతుంది అన్నారు. గౌతముడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించి ఆ గంగానదిని భూమి మీదకి తీసుకొచ్చాడు. గౌతముడి చేత భూమి మీదకి తేబడింది కాబట్టి గౌతమి అని పేరు పిలువబడుతోంది. గోవు యొక్క ప్రాణాలు వదిలినటువంటి ఆ ప్రదేశం నుంచి ప్రవహించింది కాబట్టి గోదావరి అని పిలువబడింది. భాగీరథికి మళ్ళీనే ఈ గోదావరి కూడా పరమ పవిత్రమైనటువంటి జీవనది. నదీ తీరంలో నివసించినంత మాత్రం చేతనే కోటి సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఫలితం వస్తుంది. గౌతముడు తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గౌతముడు శంకరుణ్ణి రెండు వరాలు కోరుకున్నాడు. ఒకటి, గంగను భూలోకంలో ప్రవహింపజేయటం. రెండవది, పరమేశ్వరుడు నాసికలో త్రయంబకేశ్వరుడు అనేటటువంటి పేరుతో జ్యోతిర్లింగంగా వెలసి ఈ ప్రజలందరినీ కూడా రక్షించటం. సరే, భక్తుడి యొక్క కోరికను తీర్చాడు భగవంతుడు. ఆ కోరిక ప్రకారమే, గౌతముడి యొక్క కోరిక ప్రకారం నాసికలో త్రయంబకేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా వెలిచాడు ఆ పరాత్పరుడు.
1: ఓం నమశివాయ.
4: యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్.
1: ఓం నమశివాయ.

ఏతసా అరేపసౌ మా యజ్ఞహిజ్ఞాసిష్టం మా యజ్ఞపాతిం జాత వేదసౌ శివౌ భావత మధ్యనాః అగ్నా అగ్నిశ్చారతి ప్రవిష్ఠ ఋషీనాం పుత్రో ఆభిషస్తి పావా సనస్యో నస్యజా ఆయజేహ దేవేభ్యో హవ్యజ్ఞ సదా.

రక్షోహనౌ బలగహనౌ పర్యూహామి వైష్ణవీ వైష్ణవమాసి వైష్ణవాస్థా దేవస్య త్వా సవితుః ప్రాసాదః.

ఛందోరసాభాజిమానేవ సర్గాభ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ్యాగమ

ప్రజాపతి ప్రజాయ్యాగం హోద్వాయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యోయ్యో

ఏదైనా పంచాశోరేం విద్వాంసేస్తాన్న పంచాశోరే విరాజమే గచ్చంతన్నాదాపదం చిరాత్రాభితో భవతో.

పూర్ణమాసేరన్ముఖం వాహేరత్వం వత్సరే పూర్ణమాసోపదేవేక్షేత్రాంబేభిషోభాత్రావోర్ణమాసేరన్ముఖం వాహేతత్వం వత్సరే చిత్రావోర్ణమాసోపదేవత్సరమారభ్య

ఉభయం దంతరిక్షదేవదేన ప్రజలక్షం చాయత్రో మంత్రజేయముభయం చవక్ష్మిన్నేవదేన లోకే ప్రియజక్షం క్రీయం వావజ్జ్యోతిరంతరిక్షం చోడసామాయుర్యేతాం సోమానుభయం చేష్టేవతం లోకే సత్యాశ్రం దాయం జయరగ్రస్తుతాభిలాజమభిలం వర్జన్ ఫలం నిక్షుద్ధం బాధాయ బహిరత్నాధ్యమేణ్యమేణ సమాన పరిశ్రంతి భయో జ్యోతిష్ భయ.

హరాశీరాజిభ్యువోర్ణో దూరమగుంసరీ భద్రా ఇంద్రస్ రాశయ అభిషణ్యోరే.

్రహ్మైవాలయతి కష్టన సుభేకాంకేలవాదిగర్గేయోగేసంపురోన్మాహమజాగద్మధవాత్మజాగద్ధం హౌ సహజర ప్రదత్తం ప్రదాయ ేవ్వామేనాముచ్చేదాభ్యేణారి అథామధ్యమే సదాగం శీతే భాగే గుణన్విహేణమాయమధిగచ్చేణవృక్షం పశుమన్యతే శోద్రాయ దర్యదానపోషాయ ధనాయతే అమ్మేణం బాల్యం వికేణమాయమధిగచ్చే ఆహరంగభేమో నిరద్ధ్వని విధానికా అంబేణం బాల్యం వికేణమాయమధిగచ్చే వృక్షస్ రోహణ పితాగే వృష్టిమలగం జయ జయకారిణ్యకారిణ

ఇంద్రియమాదనః సప్తారంగ్రాజనోత్సవ్రాంజంద్రకాయత్రయ చంద్రాంజంద్రయ

ఇంద్రి బ్రద్ధమర్షంతనుందం పరిదస్థుల సోజంద్రయోజనాక్షేందర్ణ ఏదే.

0: తపసః ఉపాదానం. దట్ ఇస్ వై వి హావ్ ప్రెసెంటెడ్ తపస్ అండ్ తచ్చ చిత్త ప్రసాదనం అబాధమానం అనేన అసేవ్యం ఇది అనేన అనేన ఆసేవ్యం ఇది మన్యతే. తచ్చ చిత్త ప్రసాదనం దట్ చిత్త ప్రసాదం దట్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఆల్సో క్యాన్ బి గెయిన్డ్ అబాధం అనైన్ అబాధం అబా చిత్త ప్రసాదనం అబాధనం అబాధమానం విచ్ ఇస్ నాట్ డిస్ట్రాయిడ్ విచ్ కెనాట్ బి నెగేటెడ్ దట్ కైండ్ ఆఫ్ చిత్త ప్రసాద ఇది పీస్ విచ్ కెనాట్ బి నెగేటెడ్ విచ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ దట్ అనేన ఆసేవ్యం ఇది యూ క్యాన్ గెయిన్ ఇట్ ఓన్లీ త్రూ ది తపస్ దట్ ఇస్ వాట్ ది పీపుల్ ఆఫ్ యోగా యాక్సెప్ట్ ఇది మన్యతే. దట్ ఇస్ వై హౌ దే యాక్సెప్ట్ ఇట్ దేర్ఫోర్ దట్ ఇస్ only through the tapas you can destroy the thought functions, you can destroy the gunas attributes. That is what the people of yoga accept. And swadhyayah, what is swadhyaya? Pranavadi pavitranam japaha moksha shastra adhyayanam va. So in swadhyaya they have brought the pranava mantra japas, so that is not in the tapas. Swadhyaya means pranavadi mantra. See here, in each state they are bringing it. Tapaha swadhyaya ishvara pranidhana. Ishvara pranidhana is manasa sayama, swadhyaya is vak sayama, and tapa is kaya sayama, control of the physical whatever physical efforts, control of that. Because first you have to have desire, first you have to have knowledge. Because of the knowledge the desire arises, and because of the desire the pravritti, the effort is put. Now the knowledge is there in the mind, because of it a desire, a word arises, and because of that desire the effort, physical effort is put. Now each of them should be controlled. First you have to control the effort, physical effort, then the mental effort, the effort, verbal effort, and then the mental effort. So first by tapas he is controlling the physical effort. By swadhyaya, by speaking only good thing, the shastra, mantra, japa, etc., you are negating the other karmas of the verb, of the words, of the mouth. అండ్ ఈశ్వర ప్రణిధానాన్ని, ఈశ్వర ప్రణిధాన, సరెండర్ టు ది గాడ్, థింకింగ్ అబౌట్ గాడ్, మెడిటేటింగ్ గాడ్, వాట్ ఎవర్ యూ డూ దట్ సరెండరింగ్ ఇట్ టు ది గాడ్, దిస్ ఇస్ త్రూ దిస్ యూ కంట్రోల్ ది మైండ్ ఆల్సో. సో ఆల్ ది త్రీ ఆఫ్ దెమ్ ఆర్ ప్రెసెంటెడ్ హియర్. తచ్చ స్వాధ్యాయ ప్రణవాది పవిత్రాణం జప మోక్ష శాస్త్రాధ్యయనం వా. స్వాధ్యాయ, వాట్ ఇస్ స్వాధ్యాయం? స్వాధ్యాయో అధ్యేతవ్య ఇస్ ది విధి ఇన్ ది వేదాస్. స్వాధ్యాయ దేర్ ఇన్ ది పూర్వీంస ఇస్ అక్సెప్టెడ్ అస్ స్వ అధ్యాయ స్వ శాఖ, వన్స్ ఓన్ బ్రాంచ్ ఆఫ్ వేదాస్. వన్ షుడ్ హ్యావ్ టు స్టడీ అట్లీస్ట్ వన్స్ ఓన్ బ్రాంచ్ ఆఫ్ వేదాస్. దట్ ఇస్ వాట్ ది ఇంజంక్షన్ ఇన్ ది పూర్వీంస. దట్ ఇస్ వాట్ ది ఐడియా ఆఫ్ ది వేదాస్. దట్ ఇస్ హౌ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ వేద ది పూర్వీంస అండ్ ఉత్తరవీంస ఆల్సో. బట్ హియర్ స్వాధ్యాయ మీన్స్ ప్రణవాది పవిత్రాణం జపః, నీ సేక్రెడ్ మంత్రాస్, సేక్రెడ్ చాన్స్ లైక్ ప్రణవ ఎక్సెట్రా, మెడిటేటింగ్ చాంటింగ్ దట్ అగైన్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఆన్ ప్రణవాది మంత్ర. ప్రణవ ఇస్ నాట్ ఫార్ నార్మల్ పీపుల్, ఇట్ ఇస్ ఓన్లీ ఫార్ సన్యాసీస్. జపః మోక్ష శాస్త్ర అధ్యయనం ఆర్ స్టడీంగ్ ది మోక్ష శాస్త్ర ఆల్సో ఇస్ స్వాధ్యాయ. సో అగైన్ దిస్ ఇట్ కెన్ బి వైదిక ఆర్ పౌరాణిక, ది పురుషయుక్త ఎక్సెట్రా ఆర్ వైదిక, అండ్ ది అదర్ పారాయణస్, అదర్ మంత్రాస్, శ్లోకాస్ దే ఆర్ పౌరాణిక, ది సహస్రనామ ఎక్సెట్రా. ఈశ్వర ప్రణిధానం సర్వక్రియానాం పరమ గురు గురౌ అర్పణం తత్ఫల సన్యాసో వా. వాట్ ఇస్ ఈశ్వర ప్రణిధాన? వాట్ ఎవర్ యూ పర్ఫార్మ్ సర్వక్రియానాం, వాట్ ఎవర్ యూ పర్ఫార్మ్ ఆల్ దట్ పరమ గురు గురౌ. పరమ గురు, హూ ఇస్ పరమ గురు? ఈశ్వర పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదాత్. హీ ఇస్ ది గురు, హీ ఇస్ నాట్ లిమిటెడ్ బై టైమ్. therefore he is guru for all the other people. So parama guru, that parama guru who is Ishvara, to him you have to surrender. Arpanam means surrender. You have to surrender all the karmas to him. That phala sannyasova, or giving up attachment to the experience of the results, that also can be termed as Ishvara Pranidhana. You either surrender all the efforts to the Ishvara or give up the attachment to the results. That is why it said in Bhagavad Gita also, this word is said, yat karoshi yat ashnasi yat juhoshi tadasi yat yat tapasyasi kaundeya tat kurushvam adarpanam. Yad karoshi, whatever you do, what is surrender, what should I surrender? Yad karoshi, whatever I do. Yad ashnasi, he says, whatever you do, ashnasi, you. So, whatever you do, yad ashnasi, whatever you eat, yad juhoshi, whatever you do, home of, a fire oblation of, dadasiyat, whatever you give to others, yad pasyas, yad tapasyasi, whatever tapas penance you do, he Kaunteya, Kunti Putra, he son of Kunti, tad kurushva, do that, madarpanam. What you have to do with that? You surrender those things to me. Whatever you do, eating, drinking, sleeping, whatever you do, you surrender it to me. Don't have any attachment to those karmas. That is the idea there.
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

నీలతోయత మధ్యస్థాత్. సో ద ఎక్స్పీరియన్స్ వెన్ కృష్ణ హ్యాడ్ ద విషన్ ఆఫ్ మహాదేవ అండ్ హీ టుక్ ద అడ్వైస్ ఆఫ్ ఉపమన్యు మహర్షి అండ్ దెన్ హీ టుక్ శివ దీక్ష ఫ్రమ్ ఉపమన్యు మహర్షి అండ్ దెన్ హీ వెంట్ టు డూ ఇంటెన్స్ పెనెన్స్ ఆఫ్టర్ 6 months హీ హ్యాడ్ ద విషన్ ఆఫ్ మహాదేవ. బట్ కృష్ణ డిస్క్రైబ్స్ వెన్ ఎక్స్పీరియన్సింగ్ దట్ పరాశక్తి అండ్ పరమశివ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇట్ వాస్ లైక్ నీలతో యద మధ్యస్థాద్ విద్యుల్లేకేవ భాస్వర. ఇట్ వాస్ లైక్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్సింగ్ ద వైట్ లైట్నింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ బ్లూ క్లౌడ్స్. మహాదేవి పరాశక్తి ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ సమ్టైమ్స్ బ్లూ కాంప్లెక్షన్డ్. మత్స్య పురాణం డిస్క్రైబ్స్ హర్ యాజ్ యాక్చువల్లీ హ్యావింగ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ బ్లూ లోటస్. సో ఇన్ దట్ మిడ్స్ట్ ఆఫ్ బ్లూ క్లౌడ్స్ వెన్ పరాశక్తి అండ్ పరమశివ వేర్ యాక్చువల్లీ వెన్ పరాశక్తి వాస్ సిట్టింగ్ ఇన్ ద లెఫ్ట్ ల్యాప్ ఆఫ్ పరమశివ ఇట్ వాస్ లైక్ నీలతో యద మధ్యస్థాత్ విద్యుల్లేకేవ భాస్వర. ఇట్ యాక్చువల్లీ ద వైట్ లైట్నింగ్ ఎక్స్పీరియన్సింగ్ ద వైట్ లైట్నింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ బ్లూ క్లౌడ్స్ బికాస్ మహాదేవ ఇస్ క్యాంఫర్ వైట్ ఇన్ కలర్. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం. సో దట్స్ హౌ ఈస్ డిస్క్రైబ్. సో దట్స్ వాట్ ద ఉపనిషద్ ఆల్సో డిస్క్రైబ్స్ నీలతో ఉపమన్యు ఉపన్యు. సో దిస్ వాజ్ ఎక్స్పీరియన్స్ బై కృష్ణ అండ్ ఆల్సో వీ సా ఉపమన్యు మహర్షి ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. When he was about to have the vision of Mahadeva, it was like actually experiencing the white lightning in the midst of blue clouds. And that is what is, we have to connect this with the Vedantic import, which says, Neela